ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్జ్

ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ, మంగళవారం. నిలయంలో సమయం 5:59 దాటి 10 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈ సకల చరాచర ప్రపంచమున సృష్టి స్థితిల యకారకులైన బ్రహ్మ విష్ణు శివాంశలు కలిగి ఉన్నటువంటి బాలాష్ట సదృశాభాసమైన తేజస్పుంజమైనటువంటి మహావీరుడైనటువంటి శ్రీరామదూతయగు శ్రీ ఆంజనేయ స్వామిని సకలాభీష్ట సిద్ధికై మనసార సేవించి తరించముగాక.

అద్భుతమైన ఒక అమృత స్వరూపిణి ఈ భూమిలో అంజనాదేవిగా అవతరించను. ఆ కంచదళాయ తాక్షికని శ్రీ వాయుదేవునకును అవతరించిన మహావీరుడే శ్రీ ఆంజనేయుడు. ఒక సమయమున ఉదయభానుని బింబమును చిరంజీవి చూచినవాడై ఫలమును కాంక్షతో వాయువేగమున ఆకాశమునకెగిరి ఆ తేజస్పుంజమును మృంగబోయాను. ఆ భగవాను కిరణాఘాత ప్రభావముకు అంజనీతనైన హనువుల రూపుమారింది. బాలవీరుని ఆశీర్వదించుటకై సమస్త దేవతలు వచ్చి చిరంజీవిగా దీవించి వెళ్ళరి. అట్టి వీరాంజనేయుని కొలుకు

అంజనీ నందన, సద్బుద్ధి, అమేయ ప్రతాపము, అనంత కీర్తి, నేరు సమాన ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్య భాగ్యము, వాక్పటుత్వమును నీ నామస్మరణము వలన నీ భక్తులకు సదా ప్రసాదించుతున్నాము. అట్టి వరప్రసాద భాగ్యము నాకును ప్రసాదించుటకై నీకివే నా ప్రణామములు.

0: ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఆంజనేయ మహిమామృతం ఇంకా ఆంజనేయస్వామి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ బిక్కిపాటి ప్రసాద్ గారు.
1: మనోజపం మారుత తుల్య వేగం

సూక్త రత్నావళి శ్రోతలకు స్వాగతం. సంతృప్తే నిజమైన సంపద అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. తృప్తి అనగా మానవుడు మానసికముగా పొందే ఆనందానుభూతిగా పెద్దలు వివరించారు. మానవ జీవితంలో మానవుడు అనేక కార్యాలు కార్యక్రమాలు చేసి వాటి సఫలతను ఆనందానుభూతిగా మనస్సులో పొందే అనుభవ సారమే సంతృప్తిగా చెప్పవచ్చును. కొన్ని కార్యాలు మంచి ఫలితాన్ని, మరికొన్ని మధ్యస్థ ఫలితాన్ని, మరికొన్ని నష్ట ఫలితాన్ని కలిగించవచ్చును. వాటిని అన్నింటినీ సమదృష్టితో చూసి ఒక అనుభవం గడించి పొందే అనుభూతి మానవునికి శాశ్వతమైనది. శాశ్వతమైన ఆ సంతృప్తే అతనికి ఆయుష్షును, ఆరోగ్యమును, కల్లోలము లేని నిచ్చల నిర్మలమైన మనస్సును, ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అప్పుడే ఆ మానవుడు తన మనుగడను సుఖాంతంగా సాగించి సుఖించగలడు. సకల భోగాలు అనుభవించిన, నిత్యం అసంతృప్తితో బాధపడుతూ కల్లోలిత మనస్కుడై ఏదో వెలితుతో ఒంటరితనాన్ని అనుభవించి నరకప్రాయమైన మనుగడ సాగించే మానవ లోకాన్ని ఈనాడు మనం నిజ జీవితంలో చూడగలుగుతున్నాం. ఒక మహారాజు అటువంటి అసంతృప్తిని పొంది సంతృప్తితో జీవించే వ్యక్తి కొరకు అన్వేషణ చేశాడు. అతనికి ఒక కుమ్మరి సంతృప్తికరమైన జీవితం అనుభవిస్తున్నాడని తెలుసుకుని మారువేషములో అతని ఇంటికి అతిథిగా వెళ్లడం జరిగింది. ఆ కుమ్మరి తనకున్నదానిలో పరిపూర్ణమైన ఆతిథ్యమిచ్చి రాజును ఆనందపరిచాడు. అందులకు రాజు పరమానంద భరితుడై అతనికి ఒక వజ్ర వైడూర్యములతో పొదగబడిన సువర్ణహారమును బహుమతిగా ఇచ్చాడు. కుమ్మరి అది చూచి, మహారాజా, నాకు కుండల వలన లభించే ధనముతో హాయిగా ఆనందముగా నేను నా కుటుంబము సంతృప్తి కలిగి జీవించుచున్నాము. ఈ సువర్ణహారము ప్రసాదించుట వలన నాలో విభిన్న ఆలోచనలు ఆకాశము దాటి విహరించి ప్రశాంతతను మనశ్శాంతిని పోగొట్టి నన్ను ఉద్వేగ

భరితను చేయుచున్నవి. కనుక సువర్ణహారమును స్వీకరించలేను, దయయుంచి నన్ను మన్నించగలరని తిరస్కరించాడు. మహారాజు కుమ్మరి మాటలలోని సత్యాన్ని గ్రహించాడు. కనుక మానవునికి సంతృప్తే నిజమైన సంపద అని తెలుసుకున్నాడు.

0: ఎంత చక్కగా వివరించాడో చూడండి. కనుక మానవునికి సంతృప్తే నిజమైన సంపద అని గుర్తించాలి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.
1: శ్రీ బిక్కిపాటి ప్రసాద్ గారి వ్యాఖ్యానంలో సూక్తి రత్నావళి మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: రైతులకు సూచనలు వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఈరోజు కార్యక్రమంలో మనం సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. గత 60 సంవత్సరాలలో వ్యవసాయంలో చాలా మార్పులు సంభవించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన చేయటంలో, రసాయనిక ఎరువులు తయారు చేయటంలో, సస్యరక్షణ మందుల వినియోగంలో, సాగునీటి వినియోగంలో, యాంత్రీకరణ, ఏక పంటల విధానంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు చాలా దోహదపడ్డాయి. ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ సారవంతమైన నేలకోత, భూగర్భ జలాలు కలుషితమవటం, అడుగంటటం, వ్యవసాయ కూలీలు వలసపోవటం, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు మొదలైన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక పరిస్థితులను కలవరపరుస్తున్నాయి. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడిలో స్తబ్దత గమనించవచ్చు. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడమే సుస్థిరత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సహజ వనరులను, మానవ వనరులను కాపాడుకోవటం చాలా అవసరం. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం చాలా అవసరం. అదేవిధంగా భూమి, సహజ వనరులను కాపాడుకోవటం, వాటి ఉత్పాదకతను నిలుపుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటు ఉత్పత్తిదారులు, కూలీలు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు ఆర్థికంగా నిలదొక్కునే వినూత్న అవకాశాలను కల్పించటమే ఈ సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వ్యవసాయంలో సుస్థిరతను సాధించటమనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక ఆర్థిక సమానత అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు ప్రణాళికలను రచించేవారు. వినియోగదారులు

0: వ్యాపారస్తులు అందరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరులైన నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు మొదలైన వాటిని సంరక్షించటం. కాల్వల కింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావటం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందటం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడటం వల్ల నేల చౌడుబారుతుంది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినటం, ఉప్పు నీరు బావులలోకి చేరటం జరుగుతోంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వర్షపు నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించటానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వల కింద ఒక పంటకాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని మామూలు పంటలు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం, వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అలాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరతాయి. బావులు, కుంటలు, చెరువులోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి వాటి వినియోగంలో మెలకువలను పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. అడవులను విచక్షణారహితంగా నరికి తీసేసి పంటల సాగు చేయటం జరుగుతోంది. దీనివలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీనివలన నేలకోత కూడా పెరిగి అక్కడ భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుని పోయి ఒండ్రుగా చేరుట వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. గతంలో చాలా పనులను పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నటం, విత్తనం వేయటం, అంతర కృషి, నీరు తోడటం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నాయి. ఒకేసారి పెట్రోల్ వినియోగం తగ్గించటం వీలు కాదు కాబట్టి ఇతర ఇంధనాలు అంటే బయోడీజల్ లాంటివి వృద్ధి చేసుకుని క్రమంగా పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకుని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నటం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగు మందుల పిచికారీ సమయంలో, రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించటం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చటం, అధికంగా భూమిని దున్నకుండా ఉండటం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచటం, నేలను కప్పి ఉంచేలా పంటల అవశేషాలను పరచటం, రసాయనాల వాడకంలో మెలకువలను పాటించటం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే వేసి చొప్పను అలాగే వదిలివేయటం ద్వారా గాలి సమస్యను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలను లాభసాటిగా సాగు చేయటం జరుగుతోంది. ఈ రకంగా దుక్కి చేయటాన్ని తగ్గించే అవకాశాలను కూడా అన్వేషించాలి, ఆచరించాలి.
1: పొలం కబుర్లు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గాని, ఇళ్లకు గాని, షాపులకు గాని, ఇండస్ట్రీస్ గాని వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ గౌరవ చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డిఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

0: జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: అన్ని భూమి లోపలే యూజీడీ ఫర్ డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతుండారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఎల్లినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైమ్ ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గన్లను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభం

0: చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ కూటనీతిజ్ఞాన్ స్వనియుక్తి దేశేషు జనస్తరే దృఢ సంపర్కం స్థాపయితుం తథా స్థానీయ సముదాయై సహ భారతస్య సంబంధాన్ అధికం సుదృఢీకర్తుం చ ప్రేరితవాన్. సేవాతీర్థే భారతీయ విదేశ సేవాయా గతవర్షీయ సమూహస్య ప్రశిక్షు అధికారిభిః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ తాన్ పారంపరిక కూటనీతిక వృత్తేః పరే స్వసంపర్క జాలస్య విస్తారం కర్తుం అథ జనైః సహ సంపర్కం చ సుదృఢీకర్తుం ప్రోత్సాహితవాన్. असौ भारतस्य रिक्त सम्बद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावी सम्प्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक सम्पर्कम् अधिकं सुदृढीकर्तुं प्रेरितवान्. असौ भारतीयोपक्रमाणाम् अंकीयोपस्थितिं सुदृढीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्. विश्वस्य युवकेषु भारतं प्रति అధిక రుచిం జనయితుం భారత్ కో జానియె ఇత్యేతస్య ప్రశ్నోత్తర కార్యక్రమస్య ఉపయోగస్య అసౌ పరామర్శం ప్రదత్తవాన్. ప్రశిక్షు అధికారిభిః స్వప్రశిక్షణస్య భారత దర్శనస్య చ అనుభవాః అభివ్యక్తాః. అస్మిన్ సమూహే దేశస్య విభిన్న రాజ్యేభ్యః కేంద్ర శాసిత ప్రదేశేభ్యశ్చ ఆగతాః 50 భారతీయ విదేశ సేవా ప్రశిక్షుఅధికారిణః సమ్మిళితాః సంతి. केन्द्रीय गृहमन्त्री अमितशाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तःप्रवेशस्य विरुद्धं कठोरपदक्षेपाणि स्वीकर्तुं निर्देशं दत्तवान्. नवदिल्ल्याम् ऐषमः नवमराष्ट्रियसुरक्षारणनीतिसम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थानकेन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिमबुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयम्, येन विविध राष्ट्रिय सुरक्षाह्वानानां प्रतिकाराय मानक संचालन प्रक्रियाः निर्मातुं शक्यन्ते. सम्मेलनस्य प्रथमदिने राष्ट्रिय सुरक्षायाः महत्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्. तेषु आतंकवाद विरोधी आह्वानानां प्रतिकारः, बहुसंस्थान केन्द्र माध्यमेन गुप्त सूचनानां एकीकरणं, విశ్లేషణం కార్యాన్వయనం చ మాదక ద్రవ్యాణాం నియంత్రణ సంబద్ధ దృష్టిపత్రం, అవైధ ప్రవాసినాం పరిచయ నిర్వాసనం చ తథా తేషాం ప్రతికారాయ నీతి నిర్మాణం ఇత్యాదయః విషయాః సమ్మిళితాః ఆసన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః క్రెమ్లిన్ ఇత్యత్ర రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ మేళనం కృతవాన్. उपवेशने द्विपक्षीय व्यापारः, आर्थिक सहयोगः अथ आगामि उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्. रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवं च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्. उपवेशनावधौ डॉक्टर एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे, व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकर्तुं प्रतिपादितम्. राष्ट्रीय सुरक्षा परामर्शदाता अजीत डोभालः ह्यः चीनस्य द्विदिवसीय यात्रायै बीजिंग नगरं प्राप्तवान्. असौ अद्य स्वीय चीनदेशस्य समकक्षेण विदेशमन्त्रिणा वांगी इत्यनेन सह उभयोः देशयोः सीमाविवाद सम्बद्ध विषये विशेष प्रतिनिधीनां वार्तायाः 25वें चरणे

0: भागं ग्रहीष्यति। ह्यः वार्ताहर सम्मेलने विशेष प्रतिनिधीनां वार्ताम् उद्घोषयन् चीनदेशस्य विदेश मन्त्रालयस्य प्रवक्ता लिन जियान उक्तवान् यत् डोभालः वांग यी च सीमाविवादस्य अतिरिक्तम् अन्येषु विषयेषु अपि घनचर्चां करिष्यतः। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य एम्स्टेल्विन नगरे आयोजिते एफआईएच इत्यस्य विश्वचषकस्य पूल क्रीडायां भारतीय पुरुष दलम् अर्जेंटीना दलेन पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी कडप केंद्रम्। ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలందిస్తారు కుమారి ఎం కృష్ణ తులసి. అనంతరం శ్రీ వై పరమేశ్వరయ్య గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి. ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. ఈ ఉదయం 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అన్న అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం వాట్సాప్ మనోరంజని ప్రసారమవుతుంది. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గాని హిందీ చిత్రగీతాలు వినవచ్చు. ఈ మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ్ గారిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగి శ్రీ ఆరవేటి నారాయణ గారితో పరిచయం 2వ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:10 చిత్రసీమ, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గాలిపాట శ్రీ మధురాంతకం నరేంద్ర గారి కథానిక వింటారు. అనంతరం వాట్సాప్ మహిళారంజని ప్రసారమవుతుంది. 2:15 చిత్రసీమ. ఇక సాయంత్రం 5:00 చిత్రగీతాలతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో నవ్వే కావాలి లైవ్ ఫోనిన్ క్విజ్ కార్యక్రమం జోక్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీమతి ఆవుల రెడ్డమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. ఇందులో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం అన్న అంశం గురించి గుంటూరు లామ్ హార్టికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్, ఇందులో యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పిస్తున్నవారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. లయ విన్యాసం శీర్షికన శ్రీ యనుకొండ నాగరాజుగారి డోలు వాద్యం వినవచ్చు. 8:15 తిరిగి 9:30 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 పాండవుల రాజసూయ యాగం హరికథ.

ప్రసారమవుతుంది. కథకురాలు శ్రీమతి మొగలిచెర్ల నాగమణి భాగవతారిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05. తెలుగులో వార్తలు ఇప్పుడు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కురప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms, and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwa Vidyalaya Nidhula Sangham, UGC, Akhila Bharat

0: భారత సాంకేతిక విద్యా మండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవా యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: డాక్ మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హీ యాప్ మే కేంద్రిత కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా హై.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

0: సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలందిస్తారు కుమారి ఎం కృష్ణతులసి. చివరగా శ్రీ వై పరమేశ్వరయ్య గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు.

ముందుగా అజ్ఞాత స్వాతంత్ర్య సమరవీరుల వివరాలు తెలుసుకుందాం. న్యాయవాది జైన పండితుడు శ్రీ విరామ్చంద్ రాఘవ్జీ 1864 ఇదే రోజున గుజరాత్లో జన్మించారు. వీరు మహాత్మాగాంధీకి స్నేహితులు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి బొంబాయి ప్రతినిధిగా, అంతర్జాతీయ వాణిజ్య సమావేశానికి ఆసియా ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు శ్రీ జిఏ నటేశన్ 1873 ఆగస్టు 25 తంజావూరులో జన్మించారు. జాతీయవాద ఇతివృత్తాలను కవర్ చేస్తూ ది ఇండియా రివ్యూ అనే పత్రికను ఆయన నడిపారు. మరో అజ్ఞాత స్వాతంత్ర్య కార్యకర్త, ఆధ్యాత్మిక గురువు శ్రీ కిరుబానంద వారియర్ 1906 ఇదే రోజున వేలూరులో జన్మించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తన వంతు పాత్ర పోషించారాయన. ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని అంశాలు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తారు. నేత్రదానం పట్ల అపోహలను తొలగించి అవగాహన పెంచడం ఈ పక్షోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. ప్రముఖ సంఘసేవకులు, విద్యావేత్త శ్రీ రాయచోటి శేషగిరిరావు గారు 1865 ఆగస్టు 25 బెంగుళూరులో జన్మించారు. మదనపల్లిలో విద్యాలయాలు స్థాపించి విద్యావ్యాప్తికి విశేష కృషి చేశారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు శ్రీ దేవులపల్లి రామానుజారావు గారు వరంగల్ జిల్లాలో 1917 ఇదే రోజున జన్మించారు. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శిగా, తెలంగాణ విముక్తి పోరాట కార్యకర్తగా వీరు ప్రఖ్యాతిగాంచారు. కవి, రచయిత శ్రీ మైనంపాటి వెంకట సుబ్రహ్మణ్యం 1926 ఇదే రోజున కడప జిల్లా రాజంపేటలో జన్మించారు.

చిత్రలేఖకునిగా ప్రఖ్యాతిగాంచిన వీరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి ఊహాచిత్రాన్ని లిఖించారు. ఇదే నేటికీ ప్రామాణికం. యోగివేమన కడప జిల్లా చిట్వేలు ప్రాంతానికి చెందినవాడని నిరూపిస్తూ ఎన్నో పరిశోధనా వ్యాసాలు వ్రాశారు శ్రీ మైనంపాటి సుబ్రహ్మణ్యం. విద్యుదయస్కాంత తత్వాన్ని ప్రతిపాదించిన మైఖేల్ ఫ్యారడే, యురేనస్ గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త సర్ ఫ్రెడరిక్ విలియం హెర్చల్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత అనుభౌతిక శాస్త్రవేత్త హెన్రీ బెకరెల్ల వర్ధంతి ఈరోజు. ప్రముఖ పత్రికా సంపాదకుడు, రచయిత, ఉద్యమకారుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు 1953లో ఇదే రోజున మరణించారు. తత్వవేత్త, కవి, చిత్రకారుడు, బహుభాషావేత్త, లలిత కళా విమర్శకునిగా పేరుగడించిన శ్రీ సూర్యదేవర సంజీవదేవ్ 1999లో ఇదే రోజున మరణించారు. ఇవండి చరిత్రలో ఈరోజు విశేషాలు.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి కడప.
1: కాంతిరేఖల్లో ఇప్పుడు సమాచార వేదిక. తిరుపతి నందలి తిరుమల తిరుపతి దేవస్థానముల ఇంజనీరింగ్ విభాగం నందు ఐటీఐ పాసైన అభ్యర్థులకు వివిధ ట్రేడుల యందు అప్రెంటిస్ అవకాశములు కలవు. కావున అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఐటీఐ ప్రొవిజనల్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్ తీసుకుని కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ డిఎల్టీసీ ఐటీఐ నందలి అప్రెంటిస్ విభాగమును అన్ని కార్యాలయాల పని దినములయందు సంప్రదించవచ్చు. దేవస్థానముల సమాచారం ప్రకారం డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ నందు 98 ఖాళీలు, ఫిట్టర్ ట్రేడ్ నందు 16, టర్నర్ ట్రేడ్ నందు 4, మిషనిస్ట్ ట్రేడ్ నందు 4, రేడియో అండ్ టీవీ ట్రేడ్ నందు 4, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నందు 23, వైర్మెన్ ట్రేడ్ నందు 21 మరియు కోపా ట్రేడ్ నందు 20 ఖాళీల చొప్పున అప్రెంటిస్ ఎంపికలు చేయుదురు. కావున అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని, అప్లై చేయుటకు చివరి తేదీ 29/8/2026 ఈలోగా మీ దరఖాస్తులను అందజేయవలనని జిల్లా కన్వీనర్ ఐటీఐ నందు ఐటీఐ వారు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇప్పుడొక చిత్రగీతం విందాం.

సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మానవ శరీరంలో కళ్ళు ప్రధానమైనవే. మనిషి మరణించాక కూడా మరో వ్యక్తికి చూపు ప్రసాదించగల గొప్పదానం నేత్రదానం. కళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

పర్యావరణం ఒక అవగాహన. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. గత వారం సౌరశక్తి అంటే ఏమిటి, వాటిలోని రకాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వారం మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా సౌరశక్తి యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ లాంటి సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే వీటి నిల్వలు అయిపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాయి. అందులో భాగంగానే డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా ఎక్కువ ఖర్చవుతుంది. భవిష్యత్తులో ఒక్కో యూనిట్ ధర గణనీయంగా పెరగవచ్చు కూడా. ఇది సామాన్యులకు భారంగా మారచ్చు. జల విద్యుత్తు కంటే సౌర విద్యుత్తు చవకైనది. దీన్ని ఉత్పత్తి చేయడానికి మనకి సోలార్ ప్యానెల్స్ ఉంటే సరిపోతుంది. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. సూర్యుడు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ప్రతి దేశం కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని తేలికగా ఇళ్లపైనే అమర్చుకోవచ్చు. ఇక ఇంధనాల వల్ల వెలువడే కాలుష్యం కారణంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. ఇది పర్యావరణానికి ముప్పులాగా మారుతుంది. అందుకే ఇప్పుడందరూ సోలార్ ఎనర్జీ వైపు చూస్తున్నారు. సంప్రదాయ ఇంధన వనరులైన డీజిల్, పెట్రోల్ ఒకసారి అయిపోతే మళ్లీ పునరుత్పత్తి కావు. కాని సోలార్ ఎనర్జీ అలా కాదు. ఇది రెనవబుల్ ఎనర్జీ. ఇది సూర్యుడు ఉన్నంతకాలం మనకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా దీని ధర పెట్రోల్, డీజిల్, జల విద్యుత్తుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు సౌర విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించడానికి, డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ ఎనర్జీ సూర్యుడి ఆధారంగా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి కేవలం సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు అవసరమైన మొత్తంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. అందుకే ఈ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. అయితే సోలార్ ఎనర్జీని స్టోర్ చేసే పరికరాలు ఇంకా ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి రాలేదు. దీనికోసం కావాల్సిన టెక్నాలజీ కూడా సరిగ్గా అందుబాటులో లేదు. ఇక వీటికోసం సోలార్ ప్యానెల్స్ ఉంచడానికి ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. కేవలం ఇళ్లపైనే అమర్చే సోలార్ ప్యానెల్స్తో ఎక్కువ ఎనర్జీని పొందలేము. ఒకవేళ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా కావాల్సి వచ్చినప్పుడు అవసరానికి అనుగుణంగా ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేయలేవు. డొమెస్టిక్ ఉపయోగాలు అంటే ఇంట్లో అవసరాలకు పక్కన పెడితే పెద్ద పెద్ద కంపెనీలకు సౌర విద్యుత్తును అందించాలంటే ఎక్కువ స్థలంలో వీటిని అమర్చాల్సి వస్తుంది. అసలే భూ వినియోగం ఎక్కువైపోయి అడవులు అంతరించిపోతున్న ఈ తరుణంలో వీటికి స్థలం కేటాయించడం కోసం అడవులను నరికివేస్తే అది పర్యావరణంపై ఇంకా చాలా దుష్ప్రభావం కలిగించే అవకాశం ఉంటుంది. ఇక వీటి తయారీకి ఉపయోగించే వస్తువుల లభ్యం కూడా కొంచెం కష్టమే. కొన్ని వస్తువులు బైప్రోడక్ట్స్ ద్వారా వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని తయారు చేయడం కూడా కొంచెం కష్టమే. అయితే ఈ వస్తువుల వల్ల కూడా పర్యావరణంపై ప్రభావం పడుతుంది.

మన సూర్యుడు భూమిపై ఉన్న అన్ని జీవులకు మూలం. సౌరశక్తిని మనకు అనేక విధాలుగా ఉపయోగకరంగా మారుస్తున్నాడు. సూర్యుడు రెండు ప్రధాన రకాల శక్తిని సృష్టిస్తాడు. ఒకటవది కాంతి, రెండవది వేడి. వీటిని మనం అనేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను ప్రేరేపించడం నుంచి ఫోటోవోల్టాయిక్ కణాలతో విద్యుత్తుని సృష్టించడం వరకు, నీరు అలాగే ఆహారాన్ని వేడి చేయడం వరకు ఇవి ఉంటాయి. ఈ సౌరశక్తి అనేది ఇటీవల కాలంలో

చాలా ఎక్కువగా వినిపిస్తున్నమాట. సౌరఫలకాల ఖర్చులు తగ్గుతూ సౌరశక్తి యొక్క ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాల గురించి చాలా ఎక్కువ మందికి ఇటీవల అవగాహన కలిగిస్తున్నారు. సౌర

అయినప్పటికీ మన భారత్లో సౌర విద్యుత్తు వేగవంతంగానే పెరుగుతోంది. సాంకేతిక నిపుణులు సాధారణంగా ఇల్లు లేదా వ్యాపారాల పైకప్పులపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌర విద్యుత్ వ్యవస్థలు కరెంటు ఖర్చును ఆదా చేసి సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇంకా సౌర బ్యాటరీలు, సౌర విద్యుత్ వ్యవస్థకు సౌర బ్యాటరీని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెటప్ సూర్యాస్తమయం తర్వాత సౌరశక్తిని ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర సమయాల్లో బ్యాకప్ శక్తిని కూడా అందిస్తుంది. ఈ శక్తిని మనం బ్యాటరీల రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సౌర జనరేటర్లు, సోలార్ జనరేటర్ సాధారణంగా పోర్టబుల్ సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ, బ్యాటరీ ఛార్జర్ మరియు ఇన్వర్టర్ కలయికను సూచిస్తుంది. ఇవన్నీ ఒక పరికరాన్ని తయారు చేస్తాయి, దాన్నే జనరేటర్ అంటాము. దీంతో మనం ఎప్పుడైనా సౌరశక్తిని గ్రహించవచ్చు. మనకు అవసరమైనప్పుడు వీటిని నిల్వ చేసి పంపిణీ చేయవచ్చు. క్యాంపింగ్ అలాగే బోటు ట్రిప్లలో సోలార్ జనరేటర్లు చాలా సాధారణంగా ఉపయోగిస్తారు. విస్తృత స్థాయిలో దీర్ఘకాలిక విద్యుత్తు అంతరాయం వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ బ్యాకప్ పవర్ అవసరమైనప్పుడు కూడా ఇవి చాలా సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కూడా ఒక పెద్ద జనరేటర్ సుమారు 20 కిలోవాట్స్ నిల్వ సామర్థ్యం ఉండి మొత్తం ఇంటికి అంటే 2 నుంచి 8 గంటల వరకు విద్యుత్తును అందించగలదు. కానీ ఇది మన ఇంటికి ఉపయోగించే లైటింగ్ ఉపకరణాలు, ఇతర అవసరాలకు ఎంత శక్తిని ఉపయోగిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సౌరశక్తిని ఉపయోగించి తర్వాత వెంటిలేషన్ కోసం అంటే సోలార్ అటక ఫ్యాన్లు వంటి సౌర వెంటిలేషన్ సొల్యూషన్లు వేసవిలో ఇంటిని చల్లబరచడంలో సహాయపడతాయి. ఇది ఇంటి మొత్తం విద్యుత్తు వినియోగాన్ని భర్తీ చేసే సోలార్ ప్యానెల్స్. ఇది ఒక వినూత్న ఉత్పత్తి. సోలార్ ట్యూబ్, సోలార్ అటక ఫ్యాన్ అంటారు. సౌర వెంటిలేషన్ సాంకేతికతలు వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగ అనువర్తనాలకు కూడా వర్తిస్తాయి. ఈ సాంకేతికతలు చల్లటి వాతావరణంలో భవనం యొక్క వేడిగాలిని చల్లగా మార్చేస్తాయి. ఇది కరెంటు బిల్లు ఖర్చులను తగ్గిస్తుంది. ఇక సౌర నీటి తాపన విషయానికొస్తే, చాలా మంది గృహ యజమానులు తమ వాటర్ హీటర్లకు శక్తినివ్వడానికి కూడా సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. వీటిలో 2 రకాల సౌర తాపన వ్యవస్థలు ఉన్నాయి. యాక్టివ్ సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థలు, అలాగే నిష్క్రియాత్మక సౌర నీటి హీటర్ వ్యవస్థలు. యాక్టివ్ సోలార్ వాటర్ హీటర్లు రూఫ్టాఫ్ సోలార్ ప్యానెల్స్లు అలాగే స్టోరేజ్ ట్యాంక్ మధ్య ద్రవాలను తరలించడానికి మెకానికల్ సర్క్యులేటింగ్ పంపులను ఉపయోగిస్తారు. ఈ హీటర్లు 2 విభిన్న రకాలను కలిగి ఉంటాయి. ఒకటి డైరెక్ట్ సర్క్యులేషన్ సిస్టంలలో, రెండవది పరోక్ష ప్రసరణ వ్యవస్థలు. డైరెక్ట్ సర్క్యులేషన్ సిస్టంలలో పంప్ సోలార్ కలెక్టర్ల ద్వారా ఇంట్లోని సాధారణ నీటిని తరలిస్తుంది. నీరు గడ్డకడుతుంది కాబట్టి అరుదుగా గడ్డకడ్డే ఉష్ణోగ్రతలు కనిపించే వాతావరణాల్లో డైరెక్ట్ సర్క్యులేషన్ సిస్టంలు ఉత్తమంగా పనిచేస్తాయి. పరోక్ష ప్రసరణ వ్యవస్థల విషయానికొస్తే, సౌర కలెక్టర్ల ద్వారా గడ్డకట్టని ద్రవాలను ఉష్ణ వినిమయానికి ఉపయోగించి సరఫరా చేస్తాయి. అక్కడి నుంచి శక్తి మీ ఇంట్లోకి ప్రసరించే నీటికి బదిలీ అవుతుంది. ఘనీభవన ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణాలు పరోక్ష ప్రసరణ వ్యవస్థలపై ఆధారపడతాయి. ఇంకా సౌరశక్తితో నడిచే పంపులు. కొన్ని తాపన వ్యవస్థలు నీటిని ప్రసరింపచేయటానికి పంపుపై ఆధారపడతాయి. ఇంటి విద్యుత్ ఈ పంపులకు శక్తినిస్తుంది కాబట్టి అవి శక్తిని వినియోగిస్తాయి. మొదట సౌరశక్తితో పనిచేసే వ్యవస్థను వ్యవస్థాపించడం ద్వారా ఆదా చేయాలని ఆశించిన శక్తి అదే. ఈ సమస్యని నివారించడానికి మరింత శక్తిని ఆదా చేయడానికి బదులుగా సౌరశక్తితో నడిచే పంపును వ్యవస్థాపించవచ్చు. బ్యాటరీని వ్యవస్థాపించడమంటే సూర్యకాంతితో సంబంధం లేకుండా ప్రసరణ పంపులను ఎప్పుడైనా అంటే 24/7 రోజులో ఎప్పుడైనా ఈ సౌరశక్తితో నడిచే పంపులను ఉపయోగించి విద్యుత్తును ఉపయోగించవచ్చు. అలాగే సౌర లైటింగ్, మనం ఉపయోగించే ఏ రకమైన లైటింగ్ కైనా సౌరశక్తిని అందించగలదు ఈ సౌర లైటింగ్. అంతేకాకుండా సౌర ఉపకరణాలు, తక్కువ శక్తి అవసరాలు కలిగిన ఉపకరణాలు విద్యుత్ కోసం సౌరశక్తిపై మాత్రమే ఆధారపడవచ్చు. రెఫ్రిజరేటర్లు, దుస్తులను ఉతికే యంత్రాలు అలాగే డ్రైయర్ల వంటి అనేక పెద్ద ఉపకరణాలు శక్తి సమర్థవంతమైన మోడళ్లలో వస్తాయి. ఇవి సౌరశక్తితో పనిచేసే ఇళ్లకు అనువైనవిగా పనిచేస్తాయి. అంతేకాకుండా సౌర ఓవెన్లు లేదా సోలార్ కుక్కర్లు, వీటినే సోలార్ ఓవెన్స్ అని కూడా అంటారు. విద్యుత్తు కాలిపోయినప్పుడు, క్యాంపింగ్లో ఉన్నప్పుడు లేదా మీ విద్యుత్ ఖర్చులను ఆదా చేయాలనుకున్నప్పుడు వంట చేయడానికి ఇవి ఒక గొప్ప మార్గంగా ఉపయోగించవచ్చు. అవి సూర్యుని ఉష్ణశక్తిని సేకరించి బంధించడం ద్వారా పనిచేస్తాయి.

0: మీరింతవరకు పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలు విన్నారు. అందించినవారు కుమారి ఎం కృష్ణ తులసి.
1: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
2: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
1: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
2: చిన్న చిరునవ్వు
1: పెద్ద ఆనందం.
2: టెన్షన్ ను దూరం చేసేది
1: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
2: నవ్వించండి,
1: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
2: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
2: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
2: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
1: లేదా 2441119.
2: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
0: ఈరోజు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గాలిపాట శ్రీ మధురాంతకం నరేంద్ర గారి కథానిక ప్రసారమవుతుంది.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ వై పరమేశ్వరయ్య గారు ఆలపించిన లలిత గీతాలు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ ఉదయం 10 గంటలకు వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అన్న అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 సాయంత్రం ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

బడ్జెట్ పద్మనాభం చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: Have a nice day.
1: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
2: ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పులివెందుల మంత్రుల పర్యటన, స్టార్టప్ కడప దేశానికే ఆదర్శమని కలెక్టర్ ప్రకటన, అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్గా వరదరాజులరెడ్డి తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి కడప జిల్లాను 13,26,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని 30 లక్షల రూపాయలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు అవకాశం కల్పించడం, నిర్ణయాధికారంలో వారిని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ భావనతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటిని వ్యాపార అవకాశాలుగా మలిచేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని స్టార్టప్ కడప అందిస్తుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు స్టార్టప్ కడప ఒకే వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన 6 శాసనసభ్యులలో జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డికి చోటు దక్కింది. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో శాసనసభాపతికి సహకరించేందుకు 6 ఎమ్మెల్యేలను ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, నంద్యాల వరదరాజులరెడ్డి, దాసరి సుధా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్ల జాబితాలో వరదరాజులరెడ్డికి స్థానం లభించడంపై ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లపురెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రులు మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత పులివెందుల్లోని నగరిగుట్ట వార్డు సచివాలయాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ మేరకు సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు, అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు, ప్రచార చిత్రాలను ఈ నెల 30వ తేదీ వరకు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ది సంస్థను కోరినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలో ఇప్పటికే సమాచార, రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారులకు విన్నారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి విజయవాడ.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: కన్విందించేస్తుంది ఇలా.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

0: విన్న పాట శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన గీతం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే.

0: వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆశలు ఏవైనా వాటిని ఫలప్రదం చేసుకోవాలంటే అవి నెరవేర్చుకోవాలన్న ఆసక్తి ఉండి తదేక దృష్టితో ఎగిసిపడే అలలలా సాగుతూ అలుపన్నది లేక ముందుకు సాగాలి. సముద్రమంత విశాల హృదయంతో గెలుపోటంలన్నింటినీ ఆస్వాదిస్తూ తనలో ఇముడ్చుకుని ముందుకు సాగాలి. ఇలా

0: శ్రీ స్వరకల్పనలో చిత్రపడిన సీతారాం శాస్త్రి గీతం విన్నారు. చిత్రం గాయం.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.
2: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.
0: కన్నులతో చూడలేనిది కూడా మనస్సు చూడవచ్చు అంటారు. మరి ఆ కన్నులకు చూపందమైతే మంచి హృదయం మనసుకు అందమంటారు. ఆ మంచి మనసే మనిషికి ఆభరణమవుతుందని అంటారు.

0: ఏఆర్ రహమాన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు గీతం విన్నారు. చిత్రం పద్మవ్యూహం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు.

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: చూసే కన్నులకు అందమైనవి ఎన్నో, మనసుకు నచ్చేవి మరెన్నో. కేవలం ప్రకృతి ఒకటే కాదు, సృష్టిలోని ప్రతి జీవి తన అందాన్ని అందిస్తుంది. చూపర్లకు చూసే హృదయం ఉండాలే కానీ రాయిలో కూడా అందాన్ని చూడవచ్చంటారు. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఆ చూపే మరి అందరికీ అందం కదా.

0: చిత్రమందిర్లో చివరిగా మీరు విన్న పాట స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భువనచంద్ర గీతం. సంగీతం వందే మాతరం శ్రీనివాస్. చిత్రమంజరి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.
1: హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరాలనుకుంటే డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0855224411. మరో నంబర్ 0855224411. మరి కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం.
2: హలో
0: హలో
2: హలో
0: నమస్తే అండి.
2: నమస్తే సార్. నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నంద్యాల జిల్లా నొసం గ్రామం నుండి ఫక్రుద్దీన్ మేడం.
0: ఫక్రుద్దీన్ గారు, ఎన్నాళ్ళైంది మీరు ఫోన్ చేసి?
2: నేను 2 వారాలైంది మేడం చేసి.
0: 2 వారాలైందా? కొంచెం గడువు తీసుకుంటే బాగుండేదేమో.
2: 2 వారాలైంది మేడం.
0: సరేనండి. ఏ చిత్రంలో పాట కావాలి మీకు?
2: అనురాగ దేవత మేడం.
0: అనురాగ దేవత, అందులోంచి అందాల హృదయమన
2: నీ ఆట నా పాట 10 మంది చూడాలి.
0: ఓకే,
2: కోరుతున్నవారు మేడం
0: చెప్పండి.
2: ఫక్రుద్దీన్, రహీముని, అబ్దుల్ కలాం, హుసేన్ బి, కొట్టం సుబ్బరాయుడు, సుమతి సుబ్బరాయుడు, సున్నం లక్ష్మీదేవి.
0: సరే, అందరికోసం ఈ పాట విందామా మరి?
2: ధన్యవాదాలు మేడం.

0: హలో, నమస్తే అండి. హలో అభిరుచి,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సార్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్, బాగున్నారు సార్?
0: బాగున్నానండి. హరినాథ్ గారు చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: సార్ మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి, వింటున్న శ్రోతలందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు సార్.
0: మీకు కూడా అండి.
1: సార్ శ్రావణ మాసమే సార్ సినిమా పేరు. తెలుగువారి పెళ్లి అనే పాట ఉంటుంది సార్. రేపు చాలా మంది పెళ్లిళ్ళు, నూతన వధువు వరుల కోసం సార్. రేపు చాలా మంది పెళ్లిళ్ళు ఉన్నాయి. అవును సార్, ఈ పాట వాళ్ళ వారి కోసమే సార్.
0: ఏం చేస్తుంటారండి?
1: మేము వ్యవసాయం సార్.
0: సరే అండి, పాట కూడా సిద్ధంగా ఉంది మీ కోరిక మీద.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం సార్, ముఖ్యంగా నూతన వధువు వరుల కోసం సార్.
0: సరే అండి, అందరి కోసం విందామా పాట?
1: విందాం సార్. ధన్యవాదాలు సార్.
0: నమస్తే.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హలో బ్రిచ్ అండి, నమస్తే. మీ పేరు మళ్ళీ చెప్తారా?
3: రావారెడ్డి సార్, రావారెడ్డి.
2: ఏ ఊరు నుంచి అండి?
3: నంద్యాల సార్, నంద్యాల.
2: చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
3: నాకు రాణి రత్నంలో టీవీ శ్రీనివాస చిత్ర పాడేది సార్. ఇంకా దాటి అవార్డు సార్.
2: ఏం పాట అన్నారు?
3: ఎక్కడ దాచా?
2: సరే అండి, విందామా పాట.

0: హలో
1: సార్ నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సార్ పాండురావు మాతంలో సాంగ్ ఏంటి సార్? రామారావు
0: పేరు చెప్పలేదు మీరు.
1: నా పేరు వాజిద్ బాషా.
0: వాజిద్ బాషా గారు ఎక్కడ నుండి అండి?
1: ఉదయగిరి,
0: నెల్లూరు జిల్లా. అందులో ఆ చిత్రంలో ఏ పాట అండి?
1: కళ్ళు పోయి అతను పాడతాడే రామారావు సాంగ్ సార్. అమ్మా కన్నవేమో.
0: సరే అండి, విందామా పాట మరి.
1: మంచి సార్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అమ్మా అమ్మా అమ్మా అమ్మా నాన్న

0: నాన్న, అమ్మ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హలో, నమస్తే అండి. నమస్తే అండి, రేడియో సౌండ్ తగ్గిస్తారా?
4: నమస్తే మేడం. హలో,
3: రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడండి. బయటకు వచ్చేయండి ఫోన్. మీరు బయటకు వచ్చేసి మాట్లాడండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏం పేరండి? రమణమ్మ గారు. ఎక్కడి నుంచి? పులివెందుల. ఏ సినిమాల పాట కావాలి మీకు? అమ్మవారి పాట అంటే మీరు మీకు నచ్చింది అడగండి, వేస్తాం. ఐడియా లేదా? 100 కోట్లలో 100 కోట్ల సినిమాలో సిరిలిచ్చే సిరిలక్ష్మి వేయమంటారా?
4: సరే మేడం.
3: ఓకేనండి, విందామా మరి.
4: ఓకే మేడం.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే సార్.
1: హలో, బ్రిడ్జ్కి స్వాగతం. మీ పేరు
0: కట్ల సతీష్ సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం సార్.
1: చెప్పండి. సతీష్ గారు,
0: సార్, మాకు శుభ సంకల్పం సినిమాలో సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలను పాట కావాలి సార్.
1: ఇంకో పాట అడుగుతారా?
0: ఇంకోటి వచ్చేసి అది సార్, స్వర్ణ కమలంలో ఆకాశంలో ఆశల హరివిల్లు.
1: సరే అండి, మంచి పాట విందామా మరి.
0: ఓకే సార్, వింటున్నా వారందరికీ. చాలాసేపు ట్రై చేశాను సార్, మాకు మంచి మంచి కార్యక్రమాలు వినిపిస్తున్నారు. ఆ మంగళవారం రోజు ఆవలి తీరం, అది ఎక్కడ ఎక్కడ ఉన్నాక నా టయానికి వింటా ఉంటాం సార్ ఆ ప్రోగ్రాం, ఆవలి తీరం. ఎందుకంటే వయోవృద్ధులు కాబట్టి ఆ మధ్య కాలంలో శ్రోతలతో పరిచయం అన్నారు సార్, అది మరి మధ్యలోనే ఓళ్ళతో పరిచయం చేయకుండానే ఆపేశారు. శ్రోతలతో కూడా పరిచయ కార్యక్రమం పెట్టండి సార్.
1: సరే అండి, మీ విజ్ఞప్తిని మా అధికారులకు తెలియజేస్తాం. వినండి, ఈరోజు కూడా ఉంది ఆవలి తీరం.
0: ఉంటాను సార్, ప్రతి మంగళవారం వింటున్నాను, నా అభిప్రాయం కూడా తెలియజేస్తాను.
1: సరే అండి, తప్పకుండా పాట విందామా.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: నమస్తే.

0: హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రఘునాథ, రామాపురం మండలం పాలనగర్పల్లి నుంచి మేడం.
0: ఏం చేస్తుంటారు సార్?
1: మేము వ్యవసాయం చేస్తుంటాం మేడం.
0: అవునా సార్? ఏ సినిమాలు పాటుకోవాలి మీకు?
1: బావా మరదళ్ళు.
0: బావా మరదళ్ళు. అందులోంచి అందులోంచి సార్? హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నంద్యాల నుంచి మేడం, సుజాతారెడ్డి. నేను 6వ తారీఖు చేశాను.
0: అవునా, ఏ సినిమాలో పాట కావాలండి మీకు?
2: మేడం,
0: హలో హలో, నమస్తే అండి.
3: అల్లగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: మీ పేరు సార్?
3: పద్మనాభాచార్య అండి.
0: పద్మనాభాచార్య గారు?
3: అవునండి.
0: మీరు ఎన్ని రోజులు అయిందండి ఫోన్ చేసి?
3: నేను చేసి 5-6 నెలలు అవుతుంది మేడం.
0: 5-6 నెలలు అవుతుందా? ఏ సినిమాలు పాట కావాలి సార్ మీకు?
3: సంసారం ఒక చదరంగంలో వేయండి మేడం.
0: సంసారం ఒక చదరంగం, అందులోంచి
3: టైటిల్ సాంగ్ ఉంది చూడండి మేడం, అదేంటి?
0: ఓకేనండి, సరే విందామా మరి.
3: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్ సార్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, నమస్తే అండి. హలో హలో హలో
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి. హలో, అభిరుచికి స్వాగతం.
3: థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర గారు. బాగున్నా సార్?
2: బాగున్నానండి. నరేంద్ర గారు చెప్పండి
3: సార్. పట్టాభిషేకం ఆ సినిమాలో ఓ ప్రీతమ్మ అనే పాట కావాలి సార్.
2: సరే అండి, విందామా మరి.
3: దాన్ని కోరుకుని శ్రోతలు సార్
2: చెప్పండి.
3: స్వరూప సాయి పూజ ప్రత్యక్ష దిలీప్ చంద్రారెడ్డి అన్విత పూజ ధనంజయ పాలయ్య గారు సార్. ధన్యవాదాలు సార్.
2: సరే అండి, అందరి కోసం పాట.
3: థ్యాంక్ యూ సార్.

0: హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే సార్.
0: చెప్పండి, మీ పేరు?
1: అది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి. నా పేరు ఓబ్లేస్ సార్.
0: ధర్మవరం నుంచి ఓబ్లేస్ గారు.
1: అవును సార్.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: నాకు ప్రణయ గీతం నుంచి సాంగ్ కావాలి సార్.
0: ప్రణయ గీతం, అందులో ఏ పాట అండి?
1: పల్లికెనులే అనే సాంగ్ కావాలి సార్.
0: సరే అండి, విందామా పాట.
1: మేడం గారు కూడా నమస్కారం సార్.
2: నమస్తే అండి.
1: నమస్తే మేడం. నమస్తే.
2: సరే అండి,
1: ధన్యవాదాలు మేడం. పాట
2: విందామండి మరి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.

0: హలో హలో అభిరుచి అండి.
1: సార్ నమస్తే సార్, నేను
0: నమస్తే అండి.
1: శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: రవి గారా?
1: నవీన్ నవీన్
0: నవీన్ గారు చెప్పండి.
1: సార్, మాకు యువరత్న రాణా నుంచి అందులో మా కళ్యాణ సీతన్ అనే సాంగ్ కావాలి సార్.
0: సరే అండి, చివరి శ్రోత మీరే.
1: చాలా సేపు నుండి ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది సార్ లైన్.
0: సరే అండి, యువరత్న నుంచా?
1: యువరత్న రాణా బాలకృష్ణ సినిమా నుంచి, అందులో మా కళ్యాణ సీతన్ అనే సాంగ్.
0: సరే అండి, విందాము మరి.
1: ఓకే, అందరికోసం సార్ ఈ సాంగ్.
0: యువరత్న చిత్రం లేదండి ప్రస్తుతం.
1: వంశోద్ధారకుడి నుండి నీ చూపు చూస్తే బల్లే.

0: ఇది కూడా పాత సినిమా.
1: నవీన్ గారు సమయాభావం వల్ల ఇప్పుడు ఇంకా పాట వినిపించలేకపోతున్నామండి, ఏమనుకోకండి, మరోసారి ప్రయత్నం చేయండి.
2: ఓకే మేడం.
3: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

0: వికసిత్ భారత్ 2047 అభివృద్ది చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ది కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్

0: ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆజ్ భారత్ నే భీ ఏక్ బహుత్ బడా సప్నా దేఖా ఔర్ వో సప్నా హై జబ్ ఆజాదీ కే 100 సాల్ హోంగే 2047 మే హమ్ వికసిత్ భారత్ బనా కే రహెంగే 140 కరోడ్ దేశవాసియో కే పురుషార్థ్ థే ఇస్ లక్ష్య కో హమే హాసిల్ కర్నా.
0: భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
1: हम एक मेजर इकोनॉमी में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बन गए
0: हैं. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
1: हमने पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: कृत्रिम मेधस्सु, आर्टिफिशियल इंटेलिजेंस, सेमी कंडक्टर, क्वांटम कंप्यूटिंग, रोबोटिक्स, ड्रोन, अंतरिक्ष सांकेतिकता वंटि रंगाल्लो భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశముంది.
1: ఎలక్ట్రానిక్ గూడ్స్ హోగా, హమారే మెడికల్ ఇక్విప్మెంట్ హోంగే, హమారే ట్రాన్స్పోర్ట్ కే రాస్తే హోంగే, హర్ కిసీ మే చిప్ అనివార్య హై ఔర్ ఇసే చిప్ కే బినా దునియా థమ్ జాయే ఇసీ స్థితి పాదా హో జాయే ఔర్ ఇసీలియే భారత్ నే ఆత్మనిర్భర్ హోనే కీ దిశా మే అప్నా సెమీకండక్టర్ ప్లాంట్, బడా సెమీకండక్టర్ ప్లాంట్, 3 సెమీకండక్టర్ ప్లాంట్ షురూ హో చుకే.
0: యువశక్తి వికసిత్ భారత్కు ప్రధాన బలం. భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువజనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువభారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు. గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి

0: పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
1: ఎనర్జీ సెక్యూరిటీ ఈ హమారే సమయకి మాంగ్ హై ఔర్ ఇసిలియే హమ్నే పెహలే సే హీ ఉస్ దిశా మే ఏక్ కే బాద్ ఏక్ మజబూత్ కదమ్ ఉఠాయే హై. ఎనర్జీ సెక్యూరిటీ కా ఏక్ బడా మాధ్యమ హై పరమాణు ఊర్జా, న్యూక్లియర్ ఎనర్జీ. హమ్నే పార్లమెంట్ మే శాంతి యాక్ట్ పాస్ కర్ కర్ కే ఏక్ నయ లక్ష్య తరఫ్ జానే కా రాస్తా తయ్ కర్ లియా హై. 2047 తక్ హమ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కా లక్ష్య లేకర్ కే చల్ రహే హై.
0: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్యా అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత్ భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత్ భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత్ భారత్ లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత్ భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు.

0: ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వసతులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కాని దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
1: మహాన్ బంతా హై జబ్ అప్నే సప్నో అప్నే సంకల్పో ఔర్ అప్నే సామర్థ్య కే దమ్ పర్ ఆగే బడతా హై. బడే సప్నే హమారీ సోచ్ కో విస్తార్ దేతే హై, హమారే సంకల్ప దృఢ హోనే చాహియే. జబ్ సంకల్ప దృఢ హోతా హై తో కఠినాయియో సే ఆపదాఓ కే బీచ్ సే రాస్తే నికాల్నే కా సామర్థ్య అప్నే ఆప్ ఉభర్ కర్కే ఆతా హై.
0: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లాప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఉదయం 8:30 మాకు వాట్సాప్ చేసి మీకిష్టమైన పాటను కోరవచ్చండి. మా వాట్సాప్ నంబర్ 85622441119. కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: తర్వాత ఆరుద్ర సాహిత్యం కె. ప్రసాదరావు సంగీతం, జిక్కి అలపించిన పాటను పెంకిపెళ్ళాం చిత్రం నుండి వినిపించండి అని కోరుతున్నారు కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు వారి కుటుంబ సభ్యులు.

చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ ఈ శ్రోతలందరూ కోరుతున్న పాట జైత్రయాత్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వెన్నెలకంటి సాహిత్యం. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఈరోజు రాత్రి 10 గంటలకు పాండవుల రాజసూయ యాగం హరికథ ప్రసారమవుతుంది. కథకురాలు శ్రీమతి మొగలిచెర్ల నాగమణి భాగవతారిణి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో తరువాత భలే తమ్ముడు చిత్రం కోసం మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని వినిపించండి అని కోరుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నుండి ఎం గౌస్ మొహిద్దీన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ పాటకు సంగీతం టీవీ రాజు.

తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి ఈ శ్రోతలు కోరుతున్న పాట కృష్ణ ప్రేమ చిత్రం కోసం జిక్కి ఎస్ వరలక్ష్మి పాడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం పెండియాలా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వాట్సాప్ మనోరంజనిలో తరువాతి పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి బప్పీలహరి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను రౌడీ అల్లుడు చిత్రం నుండి వినిపించండి అని వాట్సాప్ పంపిన శ్రోతలు ఉప్పరపల్లి నుండి మామిళ్ళ వెంకటరమణ, కృష్ణయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వాట్సాప్ మనోరంజనిలో తరువాత కడప నుండి పద్మావతి, రామచంద్ర, పవన్, సునీత, లలిత ఈ శ్రోతలంతా కోరుతున్న పాట జగదేక వీరుని కథ చిత్రం కోసం లీలా బృందం పాడిన పింగళి సాహిత్యం సంగీతం పెండియాలా.

0: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరంతా కోరుతున్న పాట చాదస్తపు మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి రచన, సాహిత్యం చక్రవర్తి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామ శ్రోతలు ఎర్రంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ వీరంతా కోరిన పాట విచిత్ర కుటుంబం చిత్రంలో.

0: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.
1: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

రాజశ్రీ రచన విన్నారు. ప్రేమ పావురాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో రామ్ లక్ష్మణ్ సంగీత నిర్వహణ. ఈ ప్రసారంలో 12:05 ప్రసారం కానున్న కర్ణాటక సంగీతంలో ఆర్కే సూర్యనారాయణ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. కర్ణాటక సంగీత కార్యక్రమం ఈ ప్రసారంలోనే 12:05.

చిత్రం భలారే విచిత్రం సినిమా నుండి పాట విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వేటూరి రచన, విద్యాసాగర్ సంగీతం. తెలుగు సినీ గీతాల చిత్రసీమ ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం 12:40 కావలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగి

ఆరవేటి నారాయణ గారితో జి శ్రీధర్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. రెండవ భాగం ఈ ప్రసారంలోనే 12:40 ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాల ఫిల్మీ గానే.

ఫిల్మీ గానే కార్యక్రమంలో కుమార్ సాను అల్కా యాగ్నిక్ గానంలో దిల్ తేరా ఆషిక్ చిత్రగీతం వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ గారి వీణావాద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చావేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతి

0: సంవిధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ మూడవ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఆవలితీరం ఈనాటి ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగి ఆరవేటి నారాయణ గారితో జి శ్రీధర్ గారు జరిపిన పరిచయం 2వ భాగం.

0: ఆవలి తీరం, ఇది అనుభవాల సారం. ఇప్పుడు మీరు ఈ సాధించేటప్పటికి మీ వయసు ఎంత అండి?
1: అప్పటికి సార్ నాకు, నేను ఇక్కడ నుంచి 30 సంవత్సరాల్లో నాకు నిదానంగా ఫస్ట్ నుంచి హవల్దారు, హవల్దారు నుంచి న్యాయసుబేదారు, న్యాయసుబేదారు నుంచి సుబేదారు, సుబేదారు నుంచి సుబేదారు మీద ప్రమోషన్, ఈ విధంగా సుబేదారు మీద ప్రమోషన్ వచ్చిన తర్వాత నేరుగా జమ్మూ కాశ్మీర్ పోయినాను. జమ్మూ కాశ్మీర్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి నాకు ఆనరీ కెప్టెన్ కూడా వచ్చేసింది. అప్పటికి నాకు వచ్చేసి 30 సంవత్సరాలు సార్. సుబేదారు మేజర్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు చేసినాను. 33 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఆనరీ కూడా నాకు వచ్చేసింది. ఆనరీ కెప్టెన్ అది ఆఫీసర్ ర్యాంకు. ఆనరీ కెప్టెన్ గా వచ్చేసింది. నుంచి నేను మళ్ళా పూణేకి వచ్చినాను. పూణే నుంచి నేను లాస్ట్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసాను ఇంటికి.
0: వివాహం ఎప్పుడు చేసుకున్నారు? ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు ఆర్మీ వ్యక్తి అంటే పిల్లనిచ్చేవారు కాదనుకుంటా, ఆ పరిస్థితి ఉంది, నిజమేనా?
1: 100% సార్.
0: అది మరి మీకు ఎలా కుదిరింది?
1: అది నేను కడపలో ఉన్నాయమ్మా, మా అక్కగారు పిల్లలను చూసుకోనని పిలుచుకొచ్చింది కదా, అప్పుడు ఆమె మంచి పేరుంది సార్. మా తమ్ముడైనా గానీ నేనైనా గానీ చాలా గౌరవిస్తారు, మనం ప్రజలను గౌరవిస్తాం. ఆ విధంగా మా పెళ్లిళ్ళు అయిపోయినాయి సార్. పెళ్లిళ్ళ తర్వాత నాకు ఇద్దరు కొడుకులు మళ్ళా వాళ్ళకి ఇద్దరు కొడుకులు. ఒక అతను ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు, ఒక అతను జనరల్ స్టోర్ పెట్టుకుని ఆ ఇంటి దగ్గర ఉన్నాడు. నేను ఒక సిపాయి నుంచి ఇంత పైకి రావాలంటే మా అక్కగారు చేసింది పూజా పొలం అది. వాళ్ళు మా తల్లిదండ్రులు, మా అన్నగారు, మా తమ్ముళ్ళు, నాకు సహాయం చేసిన వాళ్ళు అందరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళని నేను మర్చిపోను. అందరూ నాకు సహాయం చేసినారు. ఈ విధంగా నా మిలిటరీ

0: లైఫ్ తయారైపోయి
1: అట్లా.
0: నేను అక్కడ నుంచే సార్, నేను ఆర్మీ నుంచే నేను ప్రజలకు సాయం చేసుకుంటూ వచ్చిన, డబ్బు సాయం, మాట సాయము, డబ్బు సాయము, ఆ విధంగా నేను చేసుకుంటే ఇంకిప్పుడు అన్ని ఇడిచిపెట్టేసి, మామగారు మీరు గమ్మని ఉండండి, నీకు కావాల్సిన భోజనమే కదా తింటాడు, రచ్చంగా పండుకుంటాడు, అంతవరకు నీకు ఇలాంటి కష్టం లేదని వీళ్ళంటారు. కొద్ది రోజులు ఆటకి రామని పెద్దోడు అంటాడు, కొద్ది రోజులు ఈడుండి, ఆడ ఈడ రెండు రోజులు ఉండు, అక్కడ 10 రోజులు, ఇక్కడ 10 రోజులు ఉండు, లేకుంటే అక్కడ నెల ఎక్కడ నెల ఉండు.
1: ఇప్పుడు మీకు వచ్చే ప్రశ్న కూడా అదే అండి, ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఒకలాగా మారిపోతుంది. దాంట్లో మీరు చెప్తున్నది ఇది ఒకటి, ఎందుకంటే అప్పుడు దాకా పనిలో ఉంటాము, ఇప్పుడు పని చేసే ఓపిక ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా చేయించే పరిస్థితి ఉండదు, పిల్లలు అవ్వచ్చు, మీరు ఇబ్బంది పడద్దు అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దీన్ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు?
0: మామూలుగా రెస్ట్ అంటే ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయితే ఒక రోజు పోవడము, 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటాను, గంటసేపు 2 గంటల సేపు ఉండడం, మళ్ళీ రావడము. మళ్ళీ లేనప్పుడు మామూలుగా నేను వాకింగ్ గీకింగ్ చేసుకుంటా, నా మామూలుగా వాళ్ళ కూరగాయలు అవి ఏమైనా తీసుకుంటే తీసుకురావడము, పిల్లలను స్కూల్ కాడ ఇడిచిపెట్టి రావడం, పిలుచుకొని రావడము, ఈ విధంగా నా లైఫ్ సర్కిల్ ఇప్పుడు జరుగుతూ ఉంది. నాకు నాకు ఎలాంటి పిల్లల దగ్గర ఇబ్బంది లేదు, నా కోడళ్ళ దగ్గర ఇబ్బంది లేదు. కోడళ్ళు నన్ను ఒక తండ్రి మాదిరిగా చూసుకుంటారు, నేను వాళ్ళను ఒక కూతురు మాదిరిగా నేను చూసుకుంటాను.
1: బాగుందండి, ఎందుకంటే ఇది చాలా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ ఈగోలకు పోయి నువ్వెంత నువ్వెంత అనుకునే పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు ఇంట్లో అర్థం చేసుకుని ఒక కుటుంబంలో ఉండడం అనేది గొప్ప విషయమే. మరి ఇక్కడ ఒకటి, నారాయణ గారు, మిలిటరీ అంటేనే, అంటే సైన్యం అంటేనే క్రమశిక్షణ, దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఏమన్నా?
0: క్రమశిక్షణలో ఏంటంటే సార్, మేము నాకు క్రమశిక్షణ ఒకటే నేర్చుకున్నాను అక్కడ. నేను నా సీనియర్ల ముందర ఎటువంటి పరిస్థితుల్లో మనం రైట్ గానే ఉంటాం, ఆయన సీనియర్ నాకు తప్పు అన్నప్పుడు నా తప్పే అని నేను సమర్థించుకునేవాని. ఆ పద్ధతి ఎందుకు వచ్చిందంటే, అట్లా ఎందుకు ఉండాలా అని అంటే, ఇప్పుడు మనం ఆర్మీ నుంచి అడ్వాన్స్ అంటారు, అడ్వాన్స్ ముందుకు పోతే సత్సామని తెలుసు, అయినా కానీ అడ్వాన్స్ కావాల్సిందే. అక్కడ సైనికులు ఉండారు, మన ఎనిమి ఉండారు, వాళ్ళు కాలుస్తారు, బాంబులు పడుతున్నాయి, మేము పాము సార్ అంటే అదే ఫార్మాలిటీ. ఇక్కడ నిజ లైఫ్ లో కూడా మామూలుగా బార్డర్ ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చినా కూడా అదే ప్రొసీజర్ అవలంబించుకోవాలి, ఫాలో కావాలా. ఫాలో కాకపోతే ఇంకా మనం మళ్ళా రేపు పోవచ్చు కదా, మళ్ళీ రేపు ఆడికి పోవాలా, ఈ మాటలు రేపు ఆడికి వచ్చే అనే ఉద్దేశంతో సీనియర్ ముందర మాట్లాడకూడదు. అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను సెట్ కాలేకపోయినాను.
1: ఇది ఒక సమస్య ఉంటుంది, చాలా మంది
0: పెద్ద సమస్య ఇది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, నా కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. కొడుకులు అంటే అలవాటు పనిపోయినారు, మా డాడీ అలవాటు ఇదే కదా అని. వచ్చిన కోడళ్ళు, వచ్చిన కోడళ్ళు అసలు ముందు ఏంది మామ నువ్వు ఇట్లా అంటావని అంటే మనకు గౌరవం ఏముంటుంది, అది వద్దని చెప్పేసి అప్పుడు నేను డైరెక్షన్ ఏదో దేవుని దేవరా. నేను యాక్చువల్లీ ఆంజనేయ స్వామి భక్తుని, నాకు బీడి గాని సిగరెట్ గాని డ్రింక్ గాని ఎటువంటి అలవాటు లేవు,
1: దుర్వ్యసనాలు ఏవి లేవు,
0: దుర్వ్యసనాలు ఏమి లేకుండా, అది ఒక మాట చెప్పాలంటే దుర్వ్యసనాలు ఏమి లేకుండా. అప్పుడు నా కోడళ్ళు కూడా నన్ను గౌరవించినారు, మరి మామ ఇంత స్ట్రిక్ట్ గా ఉండాడే, మామ చెప్పిన మాటలు మనం వినాలా. అప్పుడప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, ఏంది మామ నువ్వు ఇంత జిద్ది చేస్తావు నువ్వు అట్లంటే, అమ్మా నేను జీవితం అంతా నేను అది అక్కడ గడిపించాను, 33 సంవత్సరాలు నేను అక్కడ కమాండర్ గా చేసి వచ్చినాను, ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చేసి నాకంటే జూనియర్ కదా నువ్వు, నువ్వు పుట్టిన కూడా పుట్టింటావు నేను మిలిటరీ పోయినప్పుడు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు నువ్వు ఏదైనా తప్పు నీతో పొరపాటు ప్రతి ఒక్కరితో అవుతుంది, నీది పొరపాటు అయితే అమ్మా అట్లా చేయొద్దమ్మా ఇట్లా చేయద్దు అంటే నువ్వు ఒక మాటకు నువ్వు పట్టుకొని గిరుకుతానే ఉంటావే, అది ఇడిచిపెట్టు మామయ్య అంటారు, ఇడిచిపెట్టాను నువ్వు ఒప్పుకున్నంత కూడా ఇడిచిపెట్టను.
1: సో అక్కడ మనస్తత్వము ఇక్కడ నిజ సమాజంలో చాలా ఇబ్బంది కలిగింది,
0: చాలా ఇబ్బంది కలిగింది. మనం అక్కడ ఎట్లున్నామో ఇక్కడ ఉండలేము.
1: ఓకే, మరి దీనికి పరిష్కారం అండి, మీరు ఎట్లా ట్యూన్ చేసుకున్నారు మిమ్మల్ని?
0: ఇది దీన్ని పరిష్కారం చేసుకోవాలంటే సార్, ఒకటే ఒకటి మార్గం, మన ముందు ఉండే వ్యక్తి మారలేడు. అటువంటిప్పుడు మనమే మారితే, మనం ఈ సమాజానికి మనం మారిపోతే, మనం అక్కడ మారితే వచ్చినాం కదా, వాడు ఎవడో తెలియనోడు, అతని మాటలు మనం విన్నప్పుడు మన పిల్లలకు మాటలు మనం ఎందుకు వినకూడదు, మనం వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలా? అప్పుడు నేను ఆటోమేటిక్గా నా అంతకు నేను చేంజ్ అయిపోయి వాళ్ళ మాట ప్రకారం నేను నడుచుకుని నేర్చుకున్నాను.
1: సో ఏ సమస్య లేకుండా
0: ఇప్పుడు ఇప్పుడు మా భార్య 2009లో చనిపోయింది సార్, ఈ మూఢనమ్మకాలు నేను నమ్మనమ్మా అని ఆ భావన చేసుకున్నాను.
1: ఇది మీరు చెప్తున్న ఈ పాయింట్ ఎందుకంటే సైన్యంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ మూఢనమ్మకాలు గాని ఈ ఆచారాలు కొంచెము వ్యతిరేకిస్తారు వాళ్ళు. సో నిజమే అంటారు అయితే, అంటే అది ఎందుకు ఆ దృక్పథం ఎందుకు వస్తుంది అట్లా?
0: ఆ దృక్పథం అంటే సార్, ఇప్పుడు మనం మన ఆలోచనను బట్టి,
1: అంటే మామూలు వ్యక్తి ఎంతో కొంత భయపడతాడు, ఏదో ఉంది అనుకుంటాడు, మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు

0: లో కేర్ చేయాలంటారు.
1: ఇది కేర్ చేయడానికి ఒకటే సార్, ఇప్పుడు మనము మనకు ఆవిసి ఉంటే తిరిగి వస్తాం, లేకుంటే చచ్చిపోతాం. అవి రెండే రెండు మనలో ఆర్మీ వానికి ఉండేది. మనం ఏ పని చేసినా గానీ
0: విజయమో వీరస్వర్గం
1: వీరత్వం అనేది ఉంటది అన్నమాట.
0: మరి నారాయణ గారు, ఇప్పుడు ఆర్మీలో చేరాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, చాలా మటుకు వేరే జాబులు చూసుకుందాం అనుకుంటారు, కానీ కొంతమంది ఇష్టంగా, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైంది ఆర్మీలో చేరే వారి సంఖ్య, ఇప్పుడు చూస్తే మనం ఆర్మీ ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొంటున్నారు. అంటే వారి లైఫ్ ఎలా ఉంటుంది, అంటే జీతభత్యాల పరంగా కావచ్చు, గౌరవ మర్యాదలు అవ్వచ్చు, మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు?
1: సార్ నేను 100% మంచిగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే సార్ మేము చేరినప్పుడు చాలా హార్డ్ ట్రైనింగ్ అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఫిజికల్ ఇప్పుడు ఆ ట్రైనింగ్ వల్లనే, ఆ ట్రైనింగ్ చేసిన వల్లనే నేను 74 సంవత్సరాలైనా కానీ ఎంగుగా కనిపిస్తాను. నా యొక్క
0: వయసుకి మీ ఆకారానికి
1: ఏ సంబంధం లేదు.
0: లేదు
1: అటువంటిప్పుడు అంత ఆ కష్టపడితే, ఒక కష్టమనేది కలిగిస్తేనే సైనికుడు తయారయ్యేది. ఒకసారి ఒక బంగారం బిస్కెట్ ఉంది, ఆ బంగారు బిస్కెట్ గానే ఉండిపోతుంది, దాన్ని కాల్చి అది చేసి ఇది చేసి ఎన్నెన్నో ఎట్లు కొట్టి దాన్ని తయారు చేసి ఒక హారం గాని కానీ ఆ రింగు కానీ తయారు చేసి మనకి ఇచ్చే మనం ఎంత సంతోషపడతాం.
0: దానికి ఒక ఆకారం వచ్చి ఒక ఆనందాన్ని
1: ఆనందిస్తుంది. కానీ దాన్ని అట్టే పెడితే వాడు ఎంత విలువైనది కానీ అది అట్టే ఉండిపోతుంది, దానికి విలువ ఉండదు.
0: అవును.
1: అంటే అటువంటి సోల్జర్లు మనం తయారు చేయాలంటే తప్పనిసరిగా హార్డ్ ట్రైనింగ్ ఉండాలి. హార్డ్ ట్రైనింగ్ లేకపోతే ముందొచ్చే కష్టాలు ఎదుర్కొనే శక్తి ఇతని దగ్గర ఉండలేదు. ఇప్పుడు ఎందుకంటే మనం అగ్నివీరు తయారు చేస్తాం, ఈ అగ్నివీరులో మొత్తం అంతా ఈ దేశమంతా మనకు సైనికులు కావాలా, దేశం అంతా ట్రైనింగ్ ఉండాలా, అందరూ కాల్చేవాడు కావాలా, అందరూ ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలా అని అనుకుంటారు.
0: ఇప్పుడు కొన్ని దేశాలలో తప్పనిసరిగా ఉంటుంది కొంతకాలం ఆర్మీ శిక్షణ,
1: ఆర్మీ శిక్షణ కావాలని కొంతమంది అనుకుంటారు. వాళ్ళని మనం తప్పులు పెట్టి దానికి లేదు.
0: ఎందుకంటే ఇప్పుడు ప్రతి 5 ఏళ్లకోసారి కొత్త బ్యాచ్ వస్తుంది,
1: కొత్త బ్యాచ్ వస్తుంది,
0: యువత ఇంకా యంగ్ ఏజ్ వాళ్ళు వస్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్.
1: అప్పుడు ఆ తర్వాత వాడు అక్కడ నుంచి కాల్ పొడిచిన మన ఇంటి ముందు కూర్చున్నాను, భయపడవరే నేను ఇంతకుముందు సూచించినాను కదా, ఇంకా వాడే చేస్తారని ఎదుర్కొనే ధైర్యం ఆ ఇంట్లో ఒకటి కొన్ని కానీ 10 మందికి చెప్తాడు ఏం భయపడకండి అని. ఆ దృక్పథంతోనే మన వాళ్ళు కూడా అగ్నివీరుని తయారు చేసినారు అని నేను అనుకుంటాను. అది ఎంతవరకు 100% సక్సెస్ అవుతుంది ఆ కమాండ్ కూడా
0: అలానే కోరుకుందాం.
1: ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాలా, ఆ తర్వాత ధైర్యం కావాలంటే తప్పనిసరిగా అగ్నివీరులో చేరాలా.
0: బాగుందండి, అది మంచి పాయింట్ చెప్పారు. మరి నారాయణ గారు, మనం ఈ మధ్యనే చూసాం చాలా రీసెంట్ గానే ఆపరేషన్ సింధూర్, దీని మీద మీ అభిప్రాయం?
1: ఆపరేషన్ సింధూర్ లో సార్ ఒకటి వాళ్ళు చేయడానికి తప్పు ఏం చేశారంటే, మన తీర్థయాత్రకు పోయిన వాళ్ళకు వాళ్ళను బాధించి వాళ్ళకు ఎట్లంటే చేసి చాలా నరకాతన అనే కొంతమంది చంపను కూడా చంపినారు. అది చాలా అఘాయిత్యం. సింధూరం అంటే బొట్టు, తిరుగుపోయి ప్రయత్నం చేసిన వాడు ఈ విధంగా చేస్తే అప్పుడన్నా నాకు వంగుతారు, ఈ భారతదేశం అనేది వంగుతుంది, ఆజాద్ కాశ్మీర్ తీర్మానంగా మనకు వచ్చేది కాశ్మీర్ అనే ఉద్దేశం, కొన్ని ఆలోచన చెడ్డ ఆలోచనలు బట్టి వాళ్ళు ఇది చేసినారు. ఇప్పుడు కూడా చేస్తాను జరుగుతానే ఉంది. ఈ పొద్దు అక్కడ ఉగ్రవాద సంస్థను వాడు పోషించినాడు, ఆ ఉగ్రవాదంలో మేము నాశనం చేయడానికి ఈ సింధూరు చేసినాం కాబట్టి సామాన్య ప్రజలకు మేము టచ్ కూడా చేయము, మేము ఊర్ల మీద అటాక్ చేయము, ఫ్యాక్టరీల మీద చేయము, మేము చేసేది ఉగ్రవాద వాళ్ళ స్థావరాల మీద వాళ్ళ మీద చేస్తాం, అంతకు తప్ప మాలో వేరే ఆలోచన లేదు. తీర్మానం చెప్పేసరికి ప్రతి ఒక్క దేశము ప్రతి ఒక్క కంట్రీ వాడు నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది. ఇది సింధూర్ అనేది ముగిసిపోలేదు ఇంతవరకు, ఇంకా జరుగుతానంటే ఇంకా జరగబోతుంది కూడా.
0: ఓకే అండి. ఇంకా తర్వాత అండి నారాయణ గారు, ఇప్పుడు మీరు సైనిక పరంగా అంటే సైన్యంలో ఉండి చాలా పరిస్థితులు చూస్తుంటారు, అలాంటిది ముఖ్యంగా వరదలు లేదా ప్రకృతి విపత్తులు అంటాం, మన చుట్టుపక్కల జరిగిన సందర్భాలలో మిలిటరీ సాయం పొందుతూ ఉంటాం, దాని గురించి అంటే మీరు ఏమైనా దాంట్లో పాల్గొన్నారా లేదా దానికి సంబంధించిన ఏమైనా వివరాలు, ఎలా ఉంటుంది ఆ చర్య?
1: ఆ చర్య సార్ కొద్ది కమాండర్స్ మనం యాక్చువల్లీ గజయితగాలు అంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా మనాలు ట్రైనింగ్ లో తయారు చేస్తుంటారు. ఆర్మీలో కూడా ఫిజికల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇటువంటి వాళ్ళను కొంతమంది తయారు చేస్తారు, అది స్పెషల్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు. ఇప్పుడు వరదలు ఇవన్నీ వస్తాయి కదా, భూకంపాలు గింపాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇది అయిపోతాయి, అప్పుడు సైనిక సేవలను పిలుచుకొని చేస్తుంటారు, దానికి సెపరేట్ యూనిట్లు ఉన్నాయి. ఈ మామూలుగా ఈ దీనికి నేవీ వాళ్ళు కొద్దిగా హెవీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని పిలుచుకుంటారు. ఈ విధంగా కొద్దిగా

0: సహాయం అడుగుతారు. ఆ సహాయంతో ఆర్మీ నుంచి చేస్తారు. ఆర్మీ వాళ్ళు ఆశ కనిపోరు సార్, వాళ్ళు సేవ చేస్తామని పోతారు. మన ప్రైమ్ మినిస్టర్ గానీ అక్కడ ఉండి చీఫ్ మినిస్టర్ గానీ వాళ్ళని సహాయం అడుగుతారు, సహాయం పంపిస్తారు. సహాయం మనకు ఎక్కువ విశ్వాసం ఉండే వాళ్ళు ఆర్మీ.
1: ఇప్పుడు సిఆర్పిఎఫ్ అనేది అది సెపరేట్ పోలీసు వ్యవస్థ కిందకి వస్తుందా లేదా సైన్యం కిందకి వస్తుందా అండి?
0: సార్ వీళ్ళంతా సిఆర్పిఎఫ్,
1: బిఎస్ఎఫ్ ఒకటి,
0: బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఆర్పి వీళ్ళందరూ కలిసి సార్, వీళ్ళు ఆర్మీకి సహాయకులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇడిచిపెట్టిన పోయిన చోట వీళ్ళు కాపలాగా సార్, ఆర్మీ వాళ్ళు 100% అక్కడ ఉండలేరు కాబట్టి వీళ్ళు బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, వాళ్ళ బార్డర్స్ లోనే పనిచేస్తుంటారు. ఎప్పుడైతే ఏదైనా అటాక్ ఇటాక్ జరిగినా అంటే అప్పుడు మనాళ్ళు పోయి వాళ్ళ స్థలం ఆక్రమించుకుంటారు. దానికోసం బిఎస్ఎఫ్ 24 గంటలు కాపలు కాస్తుంటారు. అటువంటిప్పుడు ఈ మనకు సైన్యము తక్కువ వచ్చినప్పుడు ఈ ఫోర్సెస్ అన్ని సహాయం చేస్తాయి,
1: వీళ్ళను సహాయకారిగా వాడుకుంటారు
0: అన్నమాట. అది
1: బాగుందండి. మరి ముఖ్యంగా మనిషి అంటేనే ఒక స్వార్థజీవి, మిగతా ఏ ఉన్నా కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చి ఒకరికి కీడు చేయాలను లేదా ఒకరిని లాగాలను ఇలాంటి వ్యతిరేక శక్తులతో రూపొందించిన మనిషి ఒక సైనిక ట్రైనింగ్ తర్వాత మానసికంగా ఏమైనా మార్పు జరుగుతుందా?
0: మానసికంగా 100% జరుగుతుంది సార్, 100% జరుగుతాయి. 99 కూడా నేను చెప్పను, 100% మారిపోతాడు ఆ ట్రైనింగ్ తర్వాత. ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ఇచ్చే శిక్షణ, వాళ్ళు ఇచ్చే వ్యాయామం, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మనం ఇంత కష్టం చేస్తాము, ఇంత చేయగలము. మనం ఎవరి కోసం చేస్తాము? మన శత్రువుల కోసం చేస్తాము. ఇంత కష్టం, శత్రువుని ఎదుర్కొనే శక్తి మన దగ్గర రావాలని ఈ ట్రైనింగ్ చేస్తాము. ఇటువంటిప్పుడు మన ఇరుగు పొరుగు ఉండే వాళ్ళు మనకు శత్రువులు ఎట్లయితారు? మనం మన ఇంటికాడ వచ్చిన ఇరుగు పొరుగు ఉండారు, ఊర్లో వాళ్ళు ఉండారు, వాళ్ళకు మన శత్రువులు ఎట్లయితారు? కారు కదా, వాళ్ళ ముందు మనం ఎందుకు ప్రయోగం చేయాలా అనే ఆలోచన ట్రైనింగ్ లో మార్పు వస్తుంది.
1: సో సైనిక శిక్షణ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉపయోగపడుతుంది అంటారు. బాగుందండి. మరి ఇప్పుడు యువతకి అంటే ఇప్పుడు సైన్యంలో చేరాలనుకుంటారు, వారికి ఏదైనా ఒక దిశా నిర్దేశం గానీ లేదా ఏదైనా ఒక సలహా సూచన?
0: నేను 100% ఇవ్వాలనుకుంటాను సార్. ఇప్పుడు చేసేవాళ్ళు సార్, ప్రతి ఒక్క మనిషి మన స్వలాభం అనేది మనిషికి ఉంటుందని మీరు చెప్తున్నారు, అది సహజమే, అందరికీ ఉంది. కానీ మనకు కావాల్సిన ఏమిటి, మనం అగ్నివీరులో చేరిన తర్వాత మనకు 5 ఏళ్ళనే మనం ఎందుకు అనుకోవాలా? ఇంకా మనం ముందు పోవాలని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు సార్ ప్రతి ఒక్కడు క్రికెట్లో నేను సెంచరీ కొట్టాలనే పోతాడు, కానీ వాడు 5 రన్లకు 0 రన్లు అవుట్ అవుతాడు. అటువంటిప్పుడు ప్రతి ఒక్కరికి నేను సెంచరీ చేయాలని ఎందుకు నువ్వు అనుకోవు? నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేయాలని ఎందుకు అనుకోలేవు నువ్వు? నీకు ఆ ఛాన్సెస్ ఉంటాయి కదా, నువ్వు కష్టపడు. ఈ 5 ఏళ్ళ ట్రైనింగ్ ఇంకా 10 ఏళ్ళు చేసుకో, 15 ఏళ్ళు చేసుకో, 20 ఏళ్ళు చేసుకో, దాని తప్పేం లేదు కదా. నువ్వు ఈ విధంగా అనుకో, నేను ఇప్పుడు చేరే ప్రజలకు,
1: యువతకి
0: నేను ఇదే చెప్పదలుచుకున్నాను. మీరు ఎప్పుడే గానీ ఒక పని చేసే ముందు నేను ఇంకా ముందుకు పోవాలా, ఇంతటితో నేను ఆగిపోకూడదు, నా జీవితం ఇంతలోనే ఆగిపోకూడదు, ఇది నేను ఇంకా పోవాలా, ఇంకా 10 మందికి నేను ఇది కావాలా, నేను 5 ఏళ్ళు కాదు, నేను పర్మనెంట్గా ఉండిపోవాలా, నా జీవితం ఎంత, నా జీవితం అంతా ఇండియాకు అర్పితం చేయాలా అనే ఉద్దేశంతో నువ్వు చేసినావంటే నువ్వు ఎల్లప్పుడూ సక్సెస్ అవుతావు. అదే యువతకు నేను చెప్పేది ఒకటి ఏమిటంటే, నువ్వు దూరదృష్టి పెట్టుకొని నీ జీవితాన్ని ముందుకు సాగించు. నువ్వు ఎడున్నా ఒకటే, నేను ఇప్పుడు ఒక సిపాయిగా చేరి నేను ఒక కమాండర్ గా నేను తిరిగి వచ్చినంటే, 33 ఏళ్ళు చేసినానంటే నాలో ఉండే నిగ్ర శక్తి, నాలో ఉండే ఈ ఆలోచన, నాలో ఉండే దేశభక్తి ఉండి కాబట్టి నేను అంతవరకు పోయినాను. లేకుంటే నేను
1: మిగతా
0: 10 మంది పోయినా, 10 మంది 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో ఒకరు, 18 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 25 ఏళ్ళలో ఒకరు ఇంటికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు వాళ్ళు? వాళ్ళ ఆలోచనలో ముందుకు పోలే, నేను పోవాలా అంటే నాకంటే ఎడ్యుకేషన్ అంతా అప్పుడే బిఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా గ్రూప్ లో, బిఏ చేసిన వాళ్ళు, మెట్రిక్ చేసిన వాళ్ళు అందరు ఉన్నారు. నేను 8వ తరగతి చదివి ఇంత పెద్ద కమాండర్ గా తిరిగి వచ్చినా అంటే, నేను మిలిటరీ పోయినాను, ఆ మిలిటరీ ఎడ్యుకేషన్ చేశాను, మిలిటరీ ఎడ్యుకేషన్ నుంచి ముందుకు పోయినాను, బిఏ చేశాను, అన్ని చేసి నాకు పెద్ద ఒక ఉన్నత స్థితిలో నేను తిరిగి వచ్చినాను,
1: గౌరవంగా
0: రిటైర్డ్ వచ్చినాను. ఈ విధంగా మీరు ఎందుకు కొనకూడదు? నేను అనుకునే మాదిరే మీరు కూడా కనుక్కొని ముందుకు పోవాలని ఒక ఉద్దేశం అనేది ఉంటే ఆటోమేటిక్గా మీరు ముందుకు పోతారు. నేను చెప్పేది ఒకటే ఒకటి సార్, నువ్వు ఏ పని చేసినా, ఎంత చిన్న పని చేసినా కానీ అదే పనిలో ఉండు, నీకు సక్సెస్ అనేది నీకు కనిపిస్తుంది. అది నేను ఈ కాలం యువతకు చెప్పదలుచుకునేది.
1: ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక

ఇంగ్లీష్ లో కొటేషన్ కూడా ఉంటది, రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్స్ మాస్ అని. మీరు చెప్పిన దానికి అదే ఉంటది. బాగుందండి, మంచి మాట చెప్పారు. మరి కార్యక్రమం వింటున్న యువత ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుని స్వల్పకాలిక ప్రణాళికలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తే విజయం సాధించామని నారాయణ గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న వ్యక్తుల్లో ఎంతసేపు తక్కువ సమయంలో సుఖపడిపోవాలి, డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే ఉన్నారు. మరి మీరు చెప్పే పాయింట్స్ బాగున్నాయి. మరి నారాయణ గారు ముఖ్యంగా అండి, ఇప్పుడు మానవ సంబంధం

0: వాళ్ళు డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే ఉన్నారు. మరి
1: సార్
0: మీరు చెప్పే పాయింట్స్ బాగున్నాయి. మరి నారాయణ గారు, ముఖ్యంగా అండి ఇప్పుడు మానవ సంబంధం
1: ఒకటి సార్, 100% కరెక్ట్ క్వశ్చన్ సార్ మీది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నా జీవితంలో జరిగేది గుడక అదే మీరు చెప్పినట్టుగానే. ఎట్లా అడ్జస్ట్ అయినారంటే సార్, ఇప్పుడు నా భార్య ఉన్నంతవరకు నేను ఒక లెవెల్లో, నేను ఆర్మీలో ఏ విధంగా ఉన్నానో అదే విధంగా నేను ఇక్కడ కూడా మెయింటైన్ చేశాను. ఎవడగా నా ముందర నోరెత్తకూడదు, నేను చెప్పినది
0: వినాలా.
1: మా భార్య కూడా అనేది అక్కడ పద్ధతి ఇక్కడ వస్తారు ఈ సమాజం వేరు, మనం వచ్చిన సమాజం వేరు, దీంట్లో కొద్దిగా మార్పు తీసుకొచ్చుకొని నాకు గైడ్ లైన్ ఇచ్చేది. గైడ్ లైన్ ఇచ్చింది నేను అనే నేను ఒక ఆమెను అనుకునేదాన్ని కాదు. యాక్చువల్లీ సార్, మనిషి ఒక వ్యక్తి పైకి రావాలని ఆడితే తగ్గిపోవాలని కానీ ఆడి మనిషి అటువంటిప్పుడు ఆయన మాటలు వినాలా, ఆయన చెప్పిన ప్రోగ్రాములు నీకు నచ్చితే పాటించండి, నచ్చకపోతే ఇది కాదు బాధ అని ఆమెకు నచ్చజెప్పే పద్ధతిలో మీరు పోండి. నాదే అని పట్టుకుంటే కాదు. ఆ విధంగా నేను పట్టుకొని చేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో చాలా ఒడిదుడుకులు అనుభవించినాను. మా భార్య చెప్పిన మాటలు వినకుండా ఆ తర్వాత మా భార్య చనిపోతానే మా కోడళ్ళు వచ్చినారు. మా కోడళ్ళు వచ్చిన తర్వాత నేను అప్పుడు మా భార్య మాటలు జ్ఞాపకం వచ్చినాయి. మరి ఈ విధంగా నేను మా భార్య దగ్గర ఉపయోగించే మాటలు పద్ధతులు ఈ దీనికి సెట్ కాలేదు. ఇప్పుడు చిన్నపిల్లలకు బొమ్మలు దీంట్లో ఖాళీ స్థలాల్లో పెట్టమని
0: మజిల్స్ లాగా
1: మజిల్స్గా ఇచ్చారు. దాంట్లో పెడితేనే యాక్చువల్లీ దాని స్థలంలో పెడితేనే అది కరెక్ట్గా కూర్చుంటుంది. ఎలాగుంటే అది పట్టదు, పట్టకపోతే పక్కకు పోవాల్సి వస్తుంది. అదే మాదిరి నా జీవితంలో కూడక నేను పజల్స్ మాదిరే ఈ నా కోడళ్ళ దగ్గర నేను
0: ట్రైనింగ్ తీసుకున్నారు.
1: ట్రైనింగ్ తీసుకున్నాను. యాక్చువల్ కరెక్ట్ సార్, 100% ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ట్రైనింగ్ ఇచ్చేవాని నేను వేల కొద్ది ఇన్స్టాగ్రామ్ తయారు చేసినాను. అటువంటిప్పుడు ఇప్పుడు నా కోడళ్ళ దగ్గరకు వచ్చి నేను ట్రైనింగ్ తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నానంటే మనం ఆ ఫజిల్స్ లో మనం ఫిట్ కావాలా, ఆ గ్యాప్ స్థలంలో మనం ఫిట్ కావాలా. ఫిట్ కావాలంటే వాళ్ళ సలహాలు ఉండాలా. వాళ్ళు ఎందుకంటే ఈ సమాజంలో బ్రతికారు కాబట్టి ఈ సమాజం గురించి 100% వాళ్ళకు తెలుసు. అటువంటిప్పుడు వాళ్ళని మనం ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం. మన మాదిరి రాలేరు వాళ్ళు. మనం వాళ్ళ మాదిరి పోయేదానికి మన దగ్గర శక్తి ఉంది, మన ఆలోచన శక్తి ఉంది. మనం ఉడుదుడుకులన్నీ చూసినాం, పైకి పోయినాము, కిందికి వచ్చినాం, మధ్యతరగతిలో అన్ని చూసి వచ్చినాం. కానీ ఇప్పుడు ఈ పిల్లలు చెప్పేది ఈ సెపరేట్ ఉంది, ఈ మాట ప్రకారం పోవాలా అని చెప్పేసి చేసినాను. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే నేను అదే ప్రకారంగా నడుచుకుంటున్నాను. నేనేమన్నా వాళ్ళు తప్పు అడిగితే అమ్మ ఇది తప్పు, ఇది ఇట్లా చాలా ఇట్లా అంటే సరే మామయ్య కరెక్ట్ చెప్పినాను అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదే మందే కరెక్ట్ అని, ప్రతి ఒక్కటి మందే కరెక్ట్ అని పోతే ఈ కాలంలో మనం అడ్జస్ట్ కాలేము. అందుకోసం మనం అడ్జస్ట్ కావాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలా, వాళ్ళు మనం చెప్పినట్టు వినేట్టుగా మనం మార్చుకోవాలి. ఇంతమందిని మనకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ మనం ఒక దాటిన కట్టేసి పిలుచుకొని వచ్చినామే, ఇప్పుడు ఈ దుర్కోణంలో మనం ఎందుకు చేయకూడదు అనే భావన నాకు కలిగింది. ఆ ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఉండే సమాజం వాళ్ళ ప్రకారం మనం నడుచుకునే దాన్ని బట్టి మన ఒక లైఫ్ బాగుంటుంది. ఆ తర్వాత మనం ఒక ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనపడుతుంది. మన శేషకాలం ఉంది, ఇది మనం ఆరోగ్యంగా లక్షణంగా గడిచిపోతుంది. మనం సమాజంలో ఏ విధంగా బ్రతకాలా అనేది మనం నేర్చుకుంటే అది నేర్చుకునేది ఎవరు, మనం ఇంతవరకు వేరే వాళ్ళకు నేర్పించినాం. ఇప్పుడు మన పిల్లలతో మనం నేర్చుకోవాలి. కొన్ని టీచరు పిల్లలతో నేర్చుకుంటాడు, కొన్ని పిల్లలు కూడా కాదు టీచర్ చెప్తాడు. అంతా నేనే టీచర్ ఎప్పుడు అన్నాడు? స్టూడెంట్ మీద క్వశ్చన్ వేస్తాడు, స్టూడెంట్ తోనే ఆన్సర్ రాబడతాడు. ఆ విధంగా ఉంటే
0: పరస్పర సహకారం అవసరం అండి.
1: పరస్పర
0: సహకారం, భేషజాలు గానీ ఈగోలు గానీ పక్కన పెడితే అన్ని సంబంధాలు
1: బాగుంటాయి. మనం ఏ విధంగా బతికినాము, ఏ విధంగా ఉన్నాము, అదే తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనం అడ్జస్ట్ కాలేము. అదే చెప్పినది ఒకటి,
0: మీరు అన్నట్టు ఆ వస్తువు అక్కడ పెడితేనే సెట్ అవుతుంది,
1: సెట్ అవుతుంది. లేకుంటే సెట్ కాదు. సెట్ కాకపోతే ఏమవుతుంది? సంసారం చిన్నభిన్నం అయిపోతుంది.
0: బాగుందండి నారాయణ గారు. మరి మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యము ఆరోగ్యం అంటారు. ఒకసారి ఆరోగ్యానికి సంబంధించింది, ఒక వయసు తర్వాత ఆహారం పట్ల గానీ వ్యాయామం గానీ ఎలా ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు మిలిటరీలో ఉన్నారు కాబట్టి మీకు ఆ విషయాలు తెలిసి ఉంటాయి. మన శ్రోతల కోసం ఆ విషయాలు
1: సార్. ఆహార విషయంలో సార్, మనం ఏ విధంగా ఫస్ట్లో నుంచి ఈ శరీరాన్ని తయారు చేసుకున్నామో, పెంచినామో, ఇది పెరిగేది ఉండదు, తరిగేది ఉండదు. ఓవర్ వెయిట్ అయినా చేసుకోవచ్చు, వెయిట్ లాస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకుంటే స్థితికి నీకు తెలిసిపోయింది. ఈ కాలం పిల్లలు నువ్వు అది తినకూడదు ఇది తినకూడదు అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అంటే విన్నారు. వాళ్ళు విన్నప్పుడు మన శరీరం ఏ విధంగా చేసుకోవాలంటే మనకు తెలుసు ఇది హర్బల్.

0: లైఫ్ అనేది ఒకటి వచ్చింది సార్. అక్కడ పోయినాను, అక్కడ మీ మాదిరే మంచిగా టీచ్ ఇచ్చే టీచరు ఒక అతను ఉన్నాడు. డబ్బు కోసం కాదు సార్ మనం చేసేది, మన యొక్క శరీరానికి ఏమేమి కావాలనో, మన శరీరానికి ఈ వయసులో మనకి ఏమి కావాలనో అవి అందిస్తే ఆ పార్ట్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి. మనం అందకుండా మనకి ఇష్టపడిన మనం బిర్యానీ తింటానేమో, చికెన్ పకోడాలు తింటానేమో, లెగ్ పీస్ తింటానేమో, అది ఇది అని చెప్పేసి గప్ప గప్ప గప్ప నువ్వు వేసుకుంటే నీ శరీరం ఫుల్ అయిపోతుంది. నీకు పొట్ట ఒక మిక్సీతో సమానం సార్, ఆ మిక్సీలో ఎంత వేయాలో అంతే వేయాలా, ఎక్కువ వేస్తే ఏమవుతుంది, అది తిరగకుండా ఆగిపోయినా ఆగిపోవచ్చు, లేకుండా తిరిగితే బయటకన్నా రావచ్చు. నువ్వు ఈ వయసు అయిపోయిన తర్వాత నువ్వు నేను అప్పుడు అది తింటాను ఇది తింటాను అన్ని తీసుకొచ్చి నువ్వు పొట్టలో వేసొచ్చే ఆ పొట్ట నీకు సహకరించదు. సహకరించినప్పుడు అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, హాస్పిటల్ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకోసం అయిపోయి నువ్వు నీ శరీరానికి ఏమి చేయాలను, ఇప్పుడు మామూలుగా హార్ట్అటాక్ వస్తుంది అంటారు, హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది, కొన్ని వాల్వ్స్ బంద్ అయిపోతాయి. ఆ బంద్ అయిపోయేదానికి కారణం ఏమిటి, దానికి కొవ్వు పదార్థం అనేది లోపల ట్యూబ్స్ కు ఆ ట్యూబ్స్ పేరుకుపోతాయి. నువ్వు తినే ఆహారమే మేము ఇచ్చేది, ఆహారంలో నీ ఏ పోషకాలు కావాలా, ఏ విటమిన్స్ కావాలా, ఆ విటమిన్సే నీకు అందిస్తాను, అవి మీరు తీసుకోండి, మీరు నీ ఆరోగ్యం బాగుంటుంది. ఫ్రూట్స్ తిను, కూరగాయలు తిను, ఏమన్నా తిను, లక్షణంగా ఉంటావు. కానీ దీంట్లో చెత్త చెదారం వేయకండి, ఈ పొట్టలో చెత్త చెదారం వేస్తే అది ఎంతవరకు పనిచేస్తుంది, దానికి శక్తిని ఎంతవరకు పనిచేస్తుంది, ఈ గుండె ఎన్ని మాటలు కొట్టుకుంటుంది.
1: మరి ముఖ్యంగా మీరు చెప్పేది ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ మానుకోవాలి.
0: యాక్చువల్లీ నేను అది ఎక్కువ పోకుండా నువ్వు ఇది చెప్పేది ఏమిటంటే, మన వయసు వచ్చిన తర్వాత మనకు ఏ తింటే ఎక్కువ అవుతుంది, ఏ తింటే తక్కువ అవుతుంది. నువ్వు ఆ రోజు తినేటి జ్ఞాపకం పెట్టుకుని ఈ రోజు తినకు, ఈ రోజు నువ్వు ఏ తింటే ఆరోగ్యం ఉంటావో అది చేసుకో.
1: బాగుందండి నారాయణ గారు. మరి ఇప్పుడు సమాజం మనకు ఎంతో ఇస్తుంది, ఇచ్చి ఉంటుంది, ఇప్పుడు తిరిగి ఆ సమాజానికి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు కానీ మీరు చేసే సహాయాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేదా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో?
0: సార్ భవిష్యత్తులో సార్ నేను ఒకటే చెప్పేది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మనం చెప్పేది ఏమిటంటే, నీ సంసారం నుంచి నీ భార్య బిడ్డలు పిల్లలు నువ్వు ఏ విధంగా వాళ్ళను పైకి తీసుకురావాలా, కుటుంబంలో నీ పిల్లలు నువ్వు సక్రమంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా దేశ సేవ చేసినట్టు, ప్రజల సేవ చేసినట్టు, సమాజం సేవ చేసినట్టు అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది అన్నమాట. అది కాకుండా నేను పోయి లెక్చర్ అడిగేసి సిలిండర్లు పెట్టించేసి హోటళ్ళు పెట్టేసి ఫ్రీ భోజనాలు పెట్టించేసి ఇవన్నీ చేస్తే ఇంటికి వచ్చి ఇంట్లో గలాట, కొడుకులు ఒక తిట్టు, కోడళ్ళు ఒక తిట్టు, భార్య ఒక తిట్టు, ఈ విధంగా పోతే నువ్వు ఏమి సమాజం చేసి సేవ చేసినట్టు? ముందు ఇళ్ళను సరిదిద్దు, ఇరుగు పొరుగు వాళ్ళకు సహాయం చేయి.
1: సో ముందు మన ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత
0: మన ఇంటిని శుభ్రం చేసుకుని మన ఆత్మను శుభ్రం చేసుకుని మన వాళ్ళను నువ్వు నలగరిని పైకి తీచ్చే ఆలోచన చేసుకో. కానీ
1: చేస్తే చిత్తశుద్ధిగా చేయాలి,
0: చిత్తశుద్ధిగా చేయి, ఇల్లును సరిదిద్దుకొని ఇరుగు పొరుగును సరిదిద్దుకో. ఆ 10 మంది నువ్వు సరిదిద్దు, ఆ 10 మంది ఇంకా 10 మంది చేస్తారు, అదే సమాజ సేవ. అది చేసే తప్పేం కాదు, సమాజ సేవ చేయాలా ప్రతి ఒక్కరు, కానీ అంత దూరం నువ్వు పోలేవు.
1: మనకున్నంతలో
0: మనం సాయం చేసేదానికి ప్రయత్నం చేయాలా. గాంధీ మహాత్ముడు చేసినాడు, ఆయన మహాత్ముడు చేసిపోయినాడు, మహాత్మా అని అనిపించుకున్నాడు, కానీ అతను తన కోసం చేయలే. 10 ఇళ్ల ముందు చెప్పినారు, 10-20 చేసినారు, 20-40 చేసినాడు, ఈ విధంగా అందరికి చేసుకుంటూ లెక్చర్లు ఇచ్చుకుంటూ పోయి ఈ మనం స్వతంత్రం వచ్చేలా చేసుకున్నారు.
1: బాగుందండి. మరి ఆర్వేటి నారాయణ గారు మా స్టూడియోకి విచ్చేసి, ఎందుకంటే ఎక్కడో మీరు ఒక చిన్న పల్లెలో పుట్టి ఆర్మీ ద్వారా దేశాల్లోని పలు ప్రాంతాలలో తిరిగి ఎంతో అనుభవాన్ని, ఒక క్రమశిక్షణను ఇవన్నీ సాధించి శ్రోతలతో మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు శ్రోతలందరి తరపున, మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలండి. నమస్తే.
0: థ్యాంక్ యూ సార్, మీరు మమ్మల్ని పిలిపించి మాకు ఈ ఒక భాగ్యం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆవలి తీరం కార్యక్రమంలో మీరింతవరకు విశ్రాంత సైనికోద్యోగి ఆరవేటి నారాయణ గారితో జి శ్రీధర్ గారు జరిపిన పరిచయం రెండవ భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి శ్రోతలు తెలుపగలరు. మీ ఉత్తరాలు కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 516-001, అలాగే 8562-244-119 నెంబర్కు ఇప్పుడే వాట్సప్ చేయొచ్చు.

0: సిపాయి చిన్నయ్య సినిమా నుండి పాట విన్నారు.
1: ఎండాకాలం వచ్చేసింది. ఎండలు విపరీతంగా దంచేస్తున్నాయి. చాలా పక్షులు నీళ్లు దొరక్క చనిపోవచ్చు. కాబట్టి ఒక ప్లేట్లో నీళ్లు పోసి మీ ఇంటి మేడ మీద పెట్టండి. నీరు ఆహారం దొరక్క ప్రాణాలు కోల్పోతున్న పక్షుల్ని రక్షించుకుందాం. ఆరు బయట కాసిన్ని నీళ్లు పెడదాం. ఎండిపోతున్న గొంతుల్ని తడుపుదాం. పక్షులని కాపాడుకుందాం. మీ చిన్న సహాయం ఆ చిన్న జీవితాలకి జీవితాన్నిస్తుంది. మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం.

0: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: ఈ సాయంకాలం 5:15 నవ్వే కావాలి ప్రసారమవుతుంది.
2: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
3: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
2: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
3: చిన్న చిరునవ్వు
2: పెద్ద ఆనందం.
3: టెన్షన్ ను దూరం చేసేది
2: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
3: నవ్వించండి,
2: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
3: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
2: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
3: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
2: ఇక నుండి ప్రతి మంగళవారం 3:00 to 4:00 మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
3: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417
2: లేదా 2441119.
3: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
2: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

ఆకాశవాణి కడప కేంద్రం ఈ ప్రసారంలో 2:15 ప్రసారమవుతున్న తెలుగు సినీ గీతాల చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా పాటలు ప్రసారం కానున్నాయి.

మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు మనకు నేస్తాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో రెండవ దశలో తాటివనాలను అభివృద్ది చేయనున్నామని, తుఫాన్లు తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను gor.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్ గా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భూమి నుంచి వెలువడే సిస్ఫిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1 కాబోతుంది.
0: పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని,

0: చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
1: 27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రాం జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్ గా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్ కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాలని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రాం చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలి.
0: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్ లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగరపాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ,
2: విశాఖపట్నానికి సంబంధించి ఒక రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుత్తు నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది.
0: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలీ కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్దారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను

0: 1800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:30.

0: ఈనాటి మహిళాభారతి కార్యక్రమానికి వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి మహిళాభారతిలో గాలిపాట మధురంతకం నరేంద్ర గారి కథానిక, ఆ తర్వాత వాట్సాప్ మహిళారంజని వినబోతున్నారు. వినే ముందుగా,
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి మహిళా భారతిలో తొలి అంశంగా మధురాంతకం నరేంద్ర గారి గాలిపాట కథానిక.
6: వెన్న పడబోతున్నప్పుడు కుండ పగిలినట్టుగా, తీరా గమ్యం చేరుకోబోతున్నప్పుడు పిడుగుపడినట్టుగా సరిగ్గా రాకూడని సమయంలోనే వచ్చాడు కాళిదాసు. అతను రాగానే హర్నాథ్కు పిచ్చిపట్టినట్లయింది. హర్నాథ్ భార్యకేం చేయాలో పాలుపోలేదు. వచ్చిన వ్యక్తిని పొమ్మనడానికి వీల్లేదు. స్వంత అన్న కొడుకు ఇన్నాళ్ల తర్వాత ఇలా వచ్చినప్పుడు హర్నాథ్ మాత్రం ఎలా పొమ్మంటాడు? పోనీ ఉండిపోమందామంటే దానికి మనసొప్పటం లేదు. వచ్చి వచ్చి ఎలాంటి సమయంలో వచ్చాడు కాళిదాసు. ఇల్లు ఇల్లంతా కీ ఇచ్చిన గిడియారంలా తీరిక లేకుండా ఉంది. 18 ఏళ్లుగా పడుతున్న యాతనకు ఇది అంతిమ ఘట్టం. గత 4 ఏళ్లుగా జరుగుతున్న నిరంతర సాధనకు ఇది పరీక్షా సమయం. ఆ మాటకొస్తే 15 ఏళ్లుగా కొనసాగిన యజ్ఞానికి ఇది ఆఖరి మజిలీ. అందుకనే దాదాపు 2 రోజుల క్రితం ఉద్యోగానికి అతి కష్టంపైన సెలవు పెట్టుకుని విద్యానాథ్ వచ్చాడు.

వాడిలాగే ఐటీ ఇంజనీరుగా ఉంటున్న హరనాథ్ కోడలు నిఖిత కూడా వచ్చింది. వచ్చింది మొదలుగా వాళ్ళిద్దరూ విజయ్ పైన నిఘా వేసేశారు. పొద్దున ఒకరు రివిజన్ చేయిస్తే మధ్యాహ్నం మరొకరు పరీక్షలు పెడుతున్నారు. పెద్ద కొడుకు, అతడి గారి భార్య ఇలా మోహరించడానికి తాము విజయ్ పైన పెడుతున్న శ్రద్ధాశక్తులే కారణమని హరనాథ్కు తెలుసు. ఆ మాటకొస్తే పెద్దవాడు విద్యానాథ్ విషయంలో సైతం తాము ఇదే శ్రద్ధను చూపెట్టామని కూడా అతనికి గుర్తుంది. సూటిగా గురుచూసి కొట్టిన బాణం లాంటివాడు విద్యానాథ్. 10వ తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు, ఎంసెట్లో పెద్ద ర్యాంకు, ఇంజనీరింగ్లో కోరుకున్న సీటు, చదివి చదవకముందే పెద్ద ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగము, జీవితము, తన స్థాయి ఉద్యోగమే చేస్తున్న ఉద్యోగినితో పెళ్లి, అన్నీ లెక్కబెట్టినట్టుగా సక్రమంగా జరిగిపోయాయి. అందుకే పెద్ద కొడుకు ప్రయోజకత్వం పైన హరనాథ్కు ఎంతో గురి. 10వ తరగతిలో తెలుగులో, ఇంటర్మీడియట్లో, ఇంగ్లీష్లో 110 మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన విద్యానాథ్కేం కొంప మునగలేదు. ఆ మాటకొస్తే ఏ సబ్జెక్టు పైన ఎంత శ్రద్ధ పెట్టాలో వాడికి బాగా తెలుసు. అయితే ఆ మాత్రం తెలివితేటలు 2వ కొడుకు విజయ్కి మాత్రం లేకుండా పోయాయా? అదేం లేదు. పెద్దవాడు బాణమైతే చిన్నవాడు బాంబు. ఎక్కడో కంటికి కనబడిన లక్ష్యం వైపు గురిపెట్టినా పని సాధించే తీరతాడు. విజయ్కి 10వ తరగతిలో రాష్ట్రంలోనే పెద్ద ర్యాంకు వచ్చింది. ఊళ్ళోని వార్తాపత్రికలన్నీ వాడి ఫోటోలను మళ్లీ మళ్లీ ప్రదర్శించాయి, ఇంటర్వ్యూలు చేశాయి. అయినా విజయ్ ఏకాగ్రతకు భగ్నం కలగలేదు. పైపెచ్చు వాడిలో పట్టుదల పెరుగుతూనే ఉంది. ఇంటర్మీడియట్లో కూడా వాడికి రాష్ట్రస్థాయి ర్యాంకు రాకపోదు. పరీక్షలు దగ్గరికి వస్తూనే ఇంట్లో ఉత్తేజపు స్థాయి కూడా పెరగసాగింది. సమయానికేం వండాలో, ఏ సమయంలో విజయ్కి ఎటువంటి ఆహారం పెట్టాలో జాగ్రత్తగా సమకూర్చడం హరనాథ్ భార్యవంతు. ఇంటికి ఏ వస్తువులు తేవాలో, పరీక్షలకు కూచోబోతున్న పిల్లాడికి ఎటువంటి అవసరాలు వస్తాయో ముందుగానే ఊహించి తెచ్చిపెట్టడం హరనాథ్ బాధ్యత. పరీక్షలకు 2 రోజులకు ముందే వచ్చిన పరీక్షల్లా వచ్చారు హరనాథ్ పెద్దబ్బాయి విద్యానాథ్, అతగాడి భార్య నిఖిత. పట్టిన పట్టులోంచి చిన్న చేపపిల్ల కూడా జారిపోకుండా అప్రమత్తంగా ఉండే జాలరుల్లా వాళ్ళిద్దరూ విజయ్ బుర్రపైన నిఘా వేసేశారు. ఇంట్లోని 4 పెద్దవాళ్లు తమ శక్తియుక్తులనంతా పరీక్షకెళ్తున్న పిల్లాడిపైనే కేంద్రీకరించారు. పిల్లాడు కూడా కీ ఇచ్చిన బొమ్మలా చదువుకుంటూనే ఉన్నాడు. సరిగ్గా పరీక్షలు 2 రోజులున్నాయన్నప్పుడు వచ్చాడు ఈ కాళిదాసు. కాళిదాసు హరినాథ్ను బాబాయ్ అని పిలవాలన్నా గొంతెత్తే అరుస్తాడు. మంచినీళ్లు తాగాలంటే ఫ్రిడ్జ్ను గట్టిగా లాగుతాడు. నడవడం కంటే ఎగరడమే మేలన్నట్టుగా కదులుతాడు. చాలని దానికి అంతా పనిచేసుకుంటున్న సమయంలో అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా కీచుకీచుమని పాడుతాడు. సమయానికి లేవడు, తినవలసినప్పుడు తినడు, దొరికిన కాగితాలపైన ఏదేదో రాసుకుంటూ ఉంటాడు. అర్ధరాత్రుల్లో వంటగదిలోకి చేరి గిన్నెలు గాలిస్తాడు. ఏం కావాలని అడిగితే ఆకలైందంటూ నవ్వుతాడు. అప్పుడుగాని అతగాడు రాత్రి భోజనం చేయలేదన్న సంగతి హరనాథ్ భార్యకు జ్ఞాపకం రాదు. తీరా గమనిస్తే వ్రతభంగం చేయించాలన్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు కాళిదాసు అందరికీ. ఓనాటి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాడు కాళిదాసు. కాలింగ్ బెల్లు ఆ సమయంలో ఎవరు మోగిస్తారు? పైగా విజయ్ చదువుకుంటున్నాడు. అతన్ని డిస్టర్బ్ చేసిన కాలింగ్ బెల్లును తిట్టుకుంటూ విజయ్ వాళ్ళమ్మ తలుపు తీసింది. పొడవాటి జుబ్బ, కింద పాత జీన్స్ ప్యాంటు, భుజానికో నల్లటి సంచి, చేతిలో మరో సంచి, చీకిపారేసిన తాటికాయలా రేగిన జుట్టున్న తల, పెద్దగా నవ్వుతూ బాగున్నావా పిన్ని అనే పలకరింపు. అదృష్టవశాత్తు వెంటనే అతగాన్ని ఆమె గుర్తుపట్టగలిగింది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో పెళ్లిలో కనిపించిన వాడు. తర్వాత అజాపజా లేడు. తన పెద్ద కొడుకు విద్యానాథ్ కంటే 2 ఏళ్ళు పెద్దవాడు ఈ కాళిదాసు. తన కొడుకు బుద్ధిగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. వీడికి చదువుపైన ధ్యాస లేదు, ఉద్యోగం సంగతి పట్టించుకోడు, పెళ్లి గిల్లి తలవడు. వాళ్ల నాన్నలాగే వీడు కూడా గాలికే తిరుగుతాడు. ఇప్పుడు ఇలా సులిగాలిలా వచ్చాడు. ఇంట్లోకి వచ్చి రాగానే చనువుగా ఫ్రిడ్జ్ తీసి సీసా తీసుకుని పెద్దగా శబ్దం చేస్తూ నీళ్లు చేసేశాడు. తర్వాత అతగాడి మాసిన దుస్తులు సోఫాను ఖరాబు చేస్తుండగా కూర్చొని, అందరూ ఊరెళ్లారా పిన్ని అని అడిగాడు. ముందుగా

తో ఈయన మా పెదనాన్న కొడుకు, మన పెళ్లికి రాలేదు అని పరిచయం చేశాడు విద్యానాథ్. అయితే నీ పెళ్లికి బంధుమిత్ర పరివారాలనంతా పిలిచి సంరంభం చేశావారా తమ్ముడు? ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించాలంటే అంత ఖర్చు అంత గొడవ అవసరమా చెప్పు అన్నాడు కాళిదాసు. సమాధానం ఏం చెప్పాలో విద్యానాథుకు తోచలేదు. ముఖం చిట్లించుకుని ఏ ఊరు నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఏ ఊరిని చెప్పమంటావు అంటూ కాళిదాసు పగలబడి నవ్వసాగాడు. నెల ముందు ఢిల్లీ, అక్కడ నుంచి మథుర, తర్వాత గ్వాలియర్, ఆ తర్వాత నాగ్పూర్, తర్వాత బలార్షా, కాదు కాదు గాంధీగ్రామ్. ఇలా చెప్తూ పోతే నీకు భారతదేశ పటం అంతా గుర్తుకొచ్చి తీరాలి. ఉన్న చోటే మళ్ళీ ఉండాలంటే నాకు ఇష్టం ఉండదు. ఎక్కడ సంగీత కచేరీ జరిగితే అక్కడికి, ఎక్కడ కవి సమ్మేళనాలుంటే అక్కడికి, ఎక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్లుంటే అక్కడికి, ఎక్కడ నాటక పరిషత్తులు జరిగితే అక్కడికి. అయినా ఇలా ఇంట్లో కూర్చుంటే ఎలా తోస్తుందిరా నీకు? ఈ ఊళ్ళో సంగీతోత్సవాలు జరుగుతున్నాయి, అందుకే వచ్చాను ఈ ఊరికి. ఇప్పుడే సమ్మేళనం ముగిసింది. హిందుస్థానీ సంగీత కచేరీ, బోల్గోంకర్ పేరు విన్నావా? మేఘమల్హార్ రాగం ఆలాపించాడు. అరగంట సేపు వానలో తడిసినట్టే ఉండిపోయారు శ్రోతలు. ఇంకా కావలిస్తే చూడు, నా బట్టలంతా తడిసిపోయే ఉన్నాయి. రేపు జయరామన్ ఫిడేల్, ఆ తర్వాత హైదరాబాద్ సిస్టర్స్ గానం. ఈ వారమంతా ఈ ఊళ్ళో సంగీత వర్షమే. నువ్వేమో తడవకుండా ఇంట్లో ఉన్నావు. ఎంతకూ ఆపకుండా చెప్పుకుపోతున్న కాళిదాసు కేసి కోపంగా ఉరిమి చూశాక, తడిసి తడిసి నీకు జలుబొచ్చింది చాలుగాని, ఏమన్నా తిన్నావా లేకపోతే పడుకుంటావా అని కసిరాడు హరినాథ్. అన్నానికేం తొందరలే బాబాయ్, బోల్గోంకర్ సంగీతంతో ఆకలే మర్చిపోయాను. రాగ్ బసంతులో ఆయన ఆలాపన కంటే విందు భోజనం ఇంకేముంటుందో చెప్పు అన్నాడు కాళిదాసు. అయితే అన్నం తినద్దు కానీ ఆ గదిలోకెళ్ళి పడుకో. విజయ్కి మొన్నాటికి మొదటి పరీక్ష, వాడు చదువుకుంటున్నాడు అని గింజుకున్నాడు హరినాథ్. పరీక్ష మొన్నాటికి కదా, రేపంతా ఉంది. ఈరోజు ఎలాగైనా వాణ్ణి కచేరీకి పంపకపోయావా బాబాయ్? అది సరే, నువ్వు పిన్ని పరీక్ష రాయడం లేదు కదా, మీరైనా రాయకూడదా? మీరు సరే, ఈ కొత్త పెళ్లి కొడుకు వాడి భార్య ఇంట్లో ముడుక్కొని ఏం చేస్తున్నారు? రేపు ఉదయాన్నే పంచరత్న కీర్తనల ఆలాపన ఉంది, దానికైనా వస్తారా రారా? హరణాద్ది కాపమన్నట్టుగా చేయి చాపి, రేపటి సంగతి రేపు చూసుకుందాం, విజయ్ చదువుకుంటున్నాడు, ఆ గదిలో పడకుంది, పడుకో అన్నాడు. అందరూ తమ గదుల్లోకి దూరి తలుపులేసుకున్నాక కాళిదాసు కురిరాగం తీస్తూ పడుకున్నాడు. ప్రమాదాన్ని మరునాటికి బదిలీ చేయించినంత మాత్రాన ఒరిగేదేముంది? మరునాడు 10 గంటలకు నిద్రలేచిన కాళిదాసు ఆదరా బాదరాగా స్నానాల గదిలోకి దూరేశాడు. మంచినీళ్లు దిమ్మరించుకున్నాక వంటగదిలోకెళ్లి టిఫిన్ పెట్టమన్నాడు. తీరా టిఫిన్ ప్లేట్ చేతబట్టుకుని వంటగదిలోనే నిల్చుని పిన్నుతో కబుర్లు పెట్టుకున్నాడు. ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్టుగా టిఫిన్ అంతా మింగేసి, త్వరగా బయలుదేరండి, కచేరీకి లేటైపోతోంది అని గొడవ చేయసాగాడు. తమకిప్పుడు కచేరీ వినేటంత తీరిక లేదని అతగాడికి చెప్పి నమ్మించలేకపోయాక హరనాథ్ మరేదో వంకతో గదిలోకి దూరేశాడు. అయ్యో, సాయంత్రం భరతనాట్యానికైనా రండి అని హెచ్చరించాక కాళిదాసు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకంతా మళ్లీ వరదలా ముంచుకొచ్చాడు కాళిదాసు. అన్నం తినాల్సిన సంగతి కూడా మర్చిపోయి వస్తూనే సంచిలోంచి పిల్లనగ్రోవి తీసి పెద్దగా వాయించడం ప్రారంభించాడు. ఆ రోజు ఉదయం కచేరీలో ఎవరో విద్వాంసుడు ఏదో సంగతి వేశాడని, దాంతో తన తల తిరిగిపోయిందని, వెంటనే దాన్ని పట్టుకోవాల్సిందేనని చెప్పుకొచ్చాడు. విజయ పరీక్షల కోసమని నిశ్శబ్దంగా నిలబడిన కాలంలోకి సంగీతపు బండరాలను దొర్లించే రాక్షసుడులా కనిపించాడతను. హరనాథ్ దంపతులిద్దరూ నివ్వెరపోయారు. విద్యానాథ్ దంపతులు బెంబేలు పడ్డారు. అడవిలో దారి తప్పిపోయిన యాత్రికుడులా విజయ్ దిక్కులు చూడసాగాడు. 4 గంటలప్పుడు తన కచేరీని ఆపి ఆకలి ఆకలి అంటూ తాండవం మొదలుపెట్టాడు కాళిదాసు. పిల్లాడి కోసం తెచ్చిపెట్టిన అరటిపండు మెక్కేసి 2 సీసాల పళ్ళరసం తాగేసి గదిలోకి చేరి మంచమెక్కి గురక తీయసాగాడు. రాత్రి అతగాడెప్పుడు కచేరీకెళ్తాడా అని ఎదురు చూడసాగారందరూ. తీరా 7:30కు నిద్రలేచి బొంబాయి మాస్టర్ బాలగంధర్వ సంగీతం వినాలంటే మనసు రిలాక్స్డ్గా ఉండి తీరాలి, అందుకే ఇలా నిద్రపోయాను అని పరవశంగా నవ్వాడు. మళ్లీ 2 గ్లాసుల టీ తాగి ఏలేసుకుంటూ వెళ్లిపోయాడు. రాత్రి 11 వరకు ఇంట్లో ప్రశాంతంగానే ఉంది. కచేరీ నుంచి రాగానే ఈసారి హిందుస్థానీ సంగీత కచేరీని ఇంటికి మోసుకొచ్చాడు కాళిదాసు. చాలని దానికి ఇంట్లోని వాళ్ళనంతా తన ముందు కూర్చుని విని ఆనందించమన్నాడు. హరనాథ్ కోపం పట్టలేకపోయాడు. నీకసలు బుద్ధుందా? పిల్లాడు పరీక్షలకు చదువుకుంటున్నప్పుడు ఇలా ఎవరైనా అలర్ చేస్తారా? మా ఇంట్లో ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండు అని అరిచాడు హరనాథ్. బాబాయిని అగ్రాముడని ఇందుకే మా నాన్న పిలిచేవాడు అంటూ ఎదుటి వ్యక్తి కోపాన్ని సైతం ప్రేమగానే భావిస్తూ కాళిదాసు గదిలోకెళ్లాడు. రాత్రంతా గదిలో దీపం వెలుగుతూనే ఉంది.
తెల్లవారాక కూడా ఆరిన దీపాన్ని చూసి గదిలోకెళ్లిన హరనాథ్కు గురకపిడుతూ కాళిదాసు కనిపించాడు. పక్కన విజయ కోసం తీసుకొచ్చిన తెల్ల కాగితాలు గాల్లో ఎగురుతున్నాయి. వాటి నిండా అడ్డదిడ్డంగా కొట్టివేతలతో రకరకాల రాతలు కనిపించాయి. ఓ కాగితం చేతికందుకుని చదివాడు హరనాథ్. రాత్రంతా సాయంత్రపు ఆకాశంలో చేపపిల్లలు, పవలంతా ఉదయపు రాదారిలో నక్షత్రాలు,

0: పిడికెట్లో మేఘాలు, కొప్పులో చక్కిలగింతలు, ఇలా సాగింది రాత. పెద్దగా ఆవులిస్తూ లేచి, ఎలాగుంది బాబాయ్ కవిత్వం అని అడిగాడు కాళిదాసు. రాత్రి విన్న సంగీతం నా గుండెల్లోపలి సృజనను రగిలించింది. చూశావా ఎంత కవిత్వం పొంగుకొచ్చిందో అన్నాడు. మీ నాన్న నీకు కాళిదాసుని సరిగ్గానే పేరు పెట్టాడు, నీకు పిచ్చి బాగానే ఉంది అన్నాడు హరనాథ్. తాత నీకు హరనాథ్ అని, నాన్నకు హరిదాస్ అని పేరు పెట్టారు. మీరంతా నాథులు, మేమంతా దాసులు అంటూ కాళిదాసు బిగ్గరగా నవ్వసాగాడు. అందుకే మీ నాన్న లా నువ్వు కూడా గాలికి తిరుగుతున్నావు, నేను మా పిల్లలు అన్నీ అదుపులో ఉంచుకుంటున్నాం అన్నాడు హరనాథ్. కాసేపు అయ్యాక మా నాన్న మాకు ఆలోచించే పేరు పెట్టాడు అనుకున్నాడు హరనాథ్. మరి కాసేపు అయ్యాక అరేరే ఇంతవరకు మా పేర్ల వెనుక ఇంత కథుందని తెలియనే తెలియదే నాకు అనుకున్నాడు. ఉదయం పలహారం ఆలస్యంగా తిన్నాక కాళిదాసు విద్యానాథ్ గదిలోకెళ్ళాడు. అతను ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో టైప్ చేసుకుంటున్నాడు. కాసేపు అతడినే గమనించాక, ఉత్తరం రాస్తున్నావా, ఇప్పుడు పేపరు పెన్ను వాడ్డమే లేదా నువ్వు అని అడిగాడు కాళిదాసు. అవునన్నట్టుగా తల ఊపాడు అతను. నాకు తెలుగులో టైప్ చేయడం వచ్చు, ఇప్పుడు కొందరు కవులు ఏకంగా కంప్యూటర్లోనే రాస్తున్నారట అన్నాడు కాళిదాసు. మధ్యాహ్నం కచేరీ నుంచి వచ్చాక కాళిదాసు గదిలోకెళ్లి ల్యాప్టాప్ తీసుకుని కూర్చున్నాడు. 2-3 గంటల సేపు ఏదో టైప్ చేసుకుంటూ ఉన్నాడు. సాయంత్రం తమ్ముడి గదిలోంచి వచ్చిన విద్యానాథ్కు తన సిస్టంలో కొత్త ఫైలు కనిపించింది. ఓపెన్ చేయగానే తెలుగు అక్షరాలు కనిపించాయి. ఎన్ని మెట్లెక్కితే అందింది మేఘం, ఎన్ని రాత్రులు మేలుకుంటే దొరికింది నక్షత్రం, ఎన్ని గొంతులు నిలబడితే ఆగింది రాగం, అర్థమేమిటో అంతుపట్టని వాక్యాలను చదువుతూ విద్యానాథ్ బుర్రగోక్కున్నాడు. కంప్యూటర్లో టైప్ చేయడం ఎంతో బాగుందిరా, కాగితంలోనైతే తిప్పి రాసుకోలేక చావాలి, ఇందులో ఎన్నిసార్లైనా సరిదిద్దుకోవచ్చు, నాకు కూడా ఇప్పుడు ల్యాప్టాప్ కావాలని ఉంది అన్నాడు కాళిదాసు. దీని వెల 55,000, డబ్బులు కచేరీల్లో దొరకవు, ఒళ్ళుంచి పనిచేస్తేనే దొరుకుతాయి అన్నాడు విద్యానాథ్ కక్షిగా. కాసేపు కులిరాగం తీశాక, నాకు అలాగే అనిపిస్తోందిరా ఇప్పుడు, అయినా ఈ వయస్సులో నాకెవరు ఉద్యోగం ఇస్తారు అన్నాడు కాళిదాసు బుద్ధిగా. గదిలోకెళ్లాక విద్యానాథ్ భార్యతో, ఎన్ని రాత్రులు ఒంటరిగా వేగాక నువ్వు వచ్చావు నా జీవితంలోకి అన్నాడు. ఆవిడ విస్తూపోయి చూసింది. నాకు కూడా కవిత్వపు పిచ్చి పట్టిందే అంటూ నవ్వేశాడు విద్యానాథ్. ఆ రోజు రాత్రి కచేరీ తర్వాత ఆలస్యంగా వచ్చిన కాళిదాసు మేడపైకెక్కి ఆకాశం కింద ఒంటరిగా నిలబడి పిల్లను గ్రోవి వాయించుకోసాగాడు. కాసేపు అయ్యాక, ఇంకాసేపు వాయించు అన్నా, ఈ సెల్లో 2-3 గంటల పాటు రికార్డు అవుతాయి అన్నాడు విజయ్. నువ్వెప్పుడొచ్చావురా అని అడిగాడు కాళిదాసు. రేపు పరీక్ష, చదివి చదివి బుర్ర వేడెక్కింది, ఇంతలో నీ పాట ఇలా లాక్కొచ్చింది అన్నాడు విజయ్. ఇలాంటి సెల్ కొనుక్కుంటే నా సాధనంతా నేనే రికార్డు చేసుకుని ఆ తరువాత వింటూ సరిచేసుకోవచ్చు అనుకున్నాడు కాళిదాసు. మరునాడు పరీక్ష రాసి వచ్చాక, ఈసారి 100కి 150 మార్కులు గ్యారంటీ, రాత్రి 12 అప్పుడు కొత్త చాప్టర్ చదవడం మర్చిపోయానని గుర్తుకొచ్చింది. కాళిదాసన్నయ్య పిల్లనగ్రోవి పాట పాడుకుంటున్నప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది, లేకపోతే చదవడం మర్చిపోయి ఉండేవాణ్ణి అన్నాడు విజయ్. ఎంత తీరికగా పాటని విన్నాక గుర్తుకొచ్చింది, ముఖ్యమైన పాఠం మర్చిపోయానని అంటూ దీర్ఘం తీశాడు విద్యానాథ్. నిఖిత సిగ్గుపడుతున్నట్టుగా నవ్వింది. అరెరే, ఇన్నాళ్లుగా మనమెందుకు నవ్వడం మానేశామో ఇప్పుడు తెలుస్తోంది అన్నాడు హరనాథ్ సాలోచనగా. కళను ఆస్వాదించాలంటే కొన్ని భౌతికమైన అవసరాలు కూడా ఉన్నాయి, దానికోసం కొంత క్రమశిక్షణ, కొంత శ్రమ చేయాలి. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చూడమని మా ఫ్రెండ్కు ఫోన్ చేశాను, సాయంత్రమే రైలు, వెళ్తున్నాను అన్నాడు కాళిదాసు. అయ్యో, అప్పుడే వెళ్తున్నావా, ఇంకో 2 రోజులు ఉండలేకపోయావా అంది కాళిదాసు పిన్ని ఆప్యాయంగా.
1: విన్నారుగా గాలిపాట, మధురాంతకం నరేంద్ర గారి కథానిక. మహిళా భారతిలో చివరి అంశంగా వాట్సప్ మహిళారంజని. జమ్మలమడుగు శ్రోతలు హసీనా, కామేశ్వరి, అంకాలమ్మ, పార్వతి, నాగలక్ష్మి, కుళ్ళాయమ్మ, విజయలక్ష్మి, రంగమ్మ, సావిత్రి, వారి స్నేహ బృందం. కోరిన పాట దేవత చిత్రంలో.

0: వాట్సప్ మహిళారంజన కార్యక్రమంలో తరువాత అనుచరణి అనఘ అక్షయ సుగుణాభాయి రాధ వారి స్నేహ బృందం కోరిన పాట ఆకాశమంతా చిత్రంలో.
1: హాయ్, నమస్తే, నేను ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను. ముందుగా ఈ సీడీ మీరు కొన్నందుకు ధన్యవాదాలు. అనుబంధాల గురించి చెప్పే ఒక మంచి సినిమా తీశాం, ఆకాశమంతా. ఐ లవ్ మై డాటర్. మనం బస్సులో ప్రయాణించేటప్పుడు కొంతమంది మన పక్కనే కూర్చొని భుజం మీద పడి నిద్రపోతూ హింసిస్తూ ఉంటారు. చిరాకుగా ఉంటుంది. ఇలా మన ప్రయాణంలో అరగంటో గంటో తోటివారిని భరించలేని మనం లైఫ్లో మనతోటి అనుబంధం ఉన్నవాళ్ళని మాత్రం ఎలా భరిస్తున్నాం? దానికి సమాధానం, అది మన కుటుంబం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఉంటారు, ఫోటోలు చూసుకుని ఉంటారు, మరి సినిమాలు చూసుకున్నారా? ఆకాశమంతా అనే సినిమాలో చూసుకోబోతున్నారు. అది సరే, తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించిన ఈ సినిమాతో

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆ తర్వాత 2 గంటల 15 నిమిషాలకు ఒకే పదం ఆధారంగా తెలుగు సినీ గీతాల చిత్రసీమ ప్రసారం కాబోతుంది.

0: Hosts Sri Lanka were 171 for 6 against India on the third day of the second test in Colombo when reports last came in. Sri Lanka is trailing by 332 runs. For India, Manav Sudhar took India's fifth wicket, dismissing captain Dhananjay De Silva for 8 runs. India looking for quick wickets to bowl out the hosts and enforce a follow-on. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi terms UPI as major turning point in India's digital payments journey, earns global recognition with operations across 11 countries. Centre empowers West Bengal government to conduct hearings under CAA to issue citizenship certificates to eligible applicants. National Security Advisor Ajit Doval to hold special representatives talks with Chinese Foreign Minister Wang Yi on India-China boundary issue in Beijing today. United States proposes additional $1.03 lakh dollar fee for all H-1B cap subject petitions. And in Test cricket, Sri Lanka trailed by 332 runs, losing 6 wickets in the first innings at Colombo. With that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 2:15. ఈ సమయం అయిందంటేనే ఆకాశవాణి కడప కేంద్రంలో 45 నిమిషాల పాటు మీ మదిని స్పృశించే అలరించే పాటలు పదం పలకరిస్తుంటే పాట తలలూపుతూ చిత్రసీమగా మీరుండే ప్రాంతానికి పాటే పక్షిల ఎగిరి వాలడానికి కొండ కోణలన్నీ దాటి వస్తాను అంటుంది. నదులను వాగులను గృహాలను దాటి మీకై ఎగిరి వస్తుంది. ఇప్పుడు కొండ అద్దమందు కొంచెమై ఉండునా ఉండదా అని వేమనగారి పద్యం జ్ఞాపకం వస్తుంది. అల్పబుద్ధిని గురించి చెప్పిన పద్యం అనుకుంటా. కొండల మధ్య మా ఊరు ఎంత అందంగా ఉంటుందో, కొండపైన ఆలయాన్ని చూసి ముచ్చటపడని వారు ఉండరు అంటుంటాం. ఇలా కొండ కోణల్లో ఊహలు తేలియాడి ఉల్లాసమవుతుంటే పదం కూడా అక్కడికే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటుంది.

0: ఇప్పుడు మన ఊహలన్నీ కొండల మధ్య. విన్న పాట వసంతసేన చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి గానంలో డాక్టర్ దాశరథి రచన.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7.
0: తెలుగు సినీ గీతాల చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా పాటలు వింటున్నారు.

0: సినిమా హాలు వైపుకు రప్పిస్తే పాటలు రేడియో వైపుకు రండి అంటుంది ఆత్మీయంగా. ప్రేమాభిషేకం చిత్రగీతం అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానంలో విన్నారు. దాసరి నారాయణరావు రచన.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి, కడప.

మనల్ని చుట్టేసే పాటలు, ఒకే పదం చుట్టూ అల్లుకున్న పాటలు వింటున్నారు చిత్రసీమల పెళ్లి చిత్రగీతం. విన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో, సిరివెన్నెల రచన ఎస్ఏ రాజ్కుమార్, సంగీతం.

కొన్ని కొత్తవి, మరికొన్ని ఆ పాత అనుకునే అలనాటి గీతాల నడుమ చిత్రసీమ కొనసాగుతుంది. ఒకే పదం ఆధారంగా వేటగాడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో విన్నారు.

0: కెవి మహాదేవన్ సంగీత నిర్వహణలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానంలో, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన విన్నారు. కాలాంతకులు చిత్రంలో
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి, కడప.

మింగు ఏ పాటు మేకలు కావు కావు కావు కపులు మే మే మే మేకలు కావు కావు కావు కపులు మే మే మే లోపులు కాకులు తోకలేని మేకలు చుప్ చుప్ చుప్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో భువనచంద్ర రచన విన్నారు. బప్పిలహరి సంగీత నిర్వహణ గ్యాంగ్ లీడర్ చిత్రంలో పాటల కార్యక్రమంలో ఒకే పదం ఆధారంగా కొనసాగుతున్న చిత్రసీమలో చివరిగా

0: ఏంటా పాట? ఈ పట్ట పోలికి ఎంతసేపు ఆటలు పాటలు సినిమాలు చూసి
1: నా ఇష్టం, నేను పాడతాను. ఇంకే
0: అదేం పాట? గొంతు గొంతు మేకలాగా ఈ దవర సంగీతం వద్దు, పాడితే మొక్కలతో పాడు. పాడవా? సరే మూసే నోరు.

ఆడవాళ్లు మీకు జోహార్లు. చిత్రగీతమది పి సుశీల గానంలో ఆత్రేయ రచన విన్నారు. కెవి మహాదేవన్ సంగీతం. ఒకే పదం ఆధారంగా కొనసాగిన చిత్రసీమ ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు నిలయం సమయం 3:01 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ. ఇప్పుడు విందాం తండేల్ చిత్రం కోసం నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట.

0: శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పడిన పాట విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: గవర్నమెంట్ ఐటీఐ మైనారిటీస్కి టీటీడీ తిరుపతి ప్రొవైడింగ్ అంటే అప్రెంటిస్లను విడుదల చేశారు. 190 పోస్టులను నోటిఫికేషన్కి విడుదల చేశారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు వివరణ. సమాచారాన్ని విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు జోక్స్ని విందాం.
1: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

0: కార్యక్రమంలో ఇప్పుడు జోక్స్ని విందామా? నమస్తే అండి. నమస్తే అండి. పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మధ్యలేటి శ్రీనివాసులు, బళ్ళారి. లేదు, ఇప్పుడు బెంగళూరు.
0: శ్రీనివాసులు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి.
1: జోక్ చెప్పండి.
0: చెప్పండి.
1: భార్యాభర్తల మధ్య భర్త అంటాడు, మన 40 ఏళ్ల కాపురంలో ఇవాళ కాఫీ చాలా చాలా బాగుంది డియర్ అంటాడు. అప్పుడు అప్పుడు భార్య అంటారు, అయ్యో నా మతిమండ, నా కాఫీ గ్లాస్ మీకు ఇచ్చినానండి అంటుంది. ఆమె వేరు చేసుకుంటుంది అనమాట.
0: అంటే ఆవిడ టేస్టీగా చేసుకుంటుంది, ఆయనకి చాలా తక్కువగా ఇస్తుంది అనమాట, టేస్ట్ లేకుండా.
1: మేడం, తర్వాత ఇంకోటి చెప్పచ్చు మేడం?
0: చెప్పండి.
1: గురువు దగ్గరికి ఒక భక్తుడు పోతాడు అనమాట. గురువుగారు గురువుగారు, ఏం నాయన, ఒక ధర్మ సందేశం ఉంది స్వామి అంటాడు. అది అది ధర్మమో అధర్మమో తర్వాత

0: సంగతి, ముందు సందేహం ఏమిటో అది అడుగు నాయన అని చెప్పి అంటాడు. అప్పుడు స్వామి పిల్ల జల్ల అంటారు కదా, పిల్ల అంటే పిల్లలు అని అర్థమైంది, మరి జల్ల అంటే ఏంట ఏమంటారు అని చెప్పి అడుగుతాడు. నువ్వు వెదవేశాలు వేసినప్పుడు నెచ్చిన జల్ల కొట్టేది ఎవరు, అర్థమైంది గురువు గారు, అర్థమైంది గురువు గారు అని చెప్పి చెప్పుతాడు.
1: అంటే నీ భార్య అని చెప్పేస్తున్నాడు బాగా. చాలా బాగుందండి. ఓకే అండి, ధన్యవాదాలు అండి శ్రీనివాసులు గారు.
2: హలో, నమస్కారం అమ్మా.
1: నమస్కారం అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నేను కడప నకాశీ నుండి
1: షాబ్జాన్ గారు. ఎలా ఉన్నారండి? ఓకే అండి షాబ్జాన్ గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
2: చెప్తుందమ్మా.
1: ఓకే అండి.
2: ఒక టీచరు స్టూడెంట్ సంభాషణ అమ్మా.
1: ఓకే.
2: ఏమరా రాంబాబు, హోంవర్క్ చేసుకొని రాలేదా అంటే, టీచర్ హోంవర్క్ అంతా మా అమ్మ పని చేసుకుంటుంది టీచర్, నేను కాదు అంటాడమ్మా. హోంవర్క్ అంటే ఇంటి పనులు కదా, వానికి అట్లా మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ మనిషి, మా అమ్మ చేసుకుంటాడు టీచర్ హోంవర్క్ అంటాడమ్మా.
1: చాలా బాగుంది.
2: అంటే వాడు చెప్పింది కొంచెం కరెక్టే కదా,
1: వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. మరి హోంవర్క్ అని అంటే ఆవిడ హోంవర్క్ రాసావా అని అడగాలి, కానీ
2: రాసావా అని అడిగితే అది
1: వేరే కదా, లాగా వస్తుంది కదా,
2: వస్తుంది. ఇంకొక చిన్న జోకమ్మా.
1: ఓకే అండి చెప్పండి.
2: ఒక గుళ్ళో యువతి ఒకలకు పెళ్లి కదమ్మా, అయిన వెంటనే పురోహితుడు బయటకు తెచ్చి, అరే బాబు 600,000 చూడరా అని ఆకాశంలో చూస్తాడమ్మా. 2 సార్లు జవాబు ఇయ్యాడమ్మా, 600,000 అప్పు అరుంధతి కనబడలేదు స్వామి అంటాడమ్మా.
1: అరుంధతి నక్షత్రం కనిపించట్లేదు, నేను చేసుకున్న అప్పు కనిపిస్తుంది అంటే
2: అప్పు కనిపిస్తుంది అంటాడమ్మా.
1: ఓకే అండి, చాలా బాగుందండి, ధన్యవాదాలు అండి.
2: సంతోషం సంతోషం.
1: ఓకే అండి.
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పందుల మండలం కోరవానిపల్లి మేడం.
1: ఈశ్వర గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి ఈశ్వర గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
3: మీ ఆయన రెండు పెళ్లి చేసుకుంటారంటే ఎలా ఒప్పుకున్నావే సిగ్గు లేదా అడిగింది స్వాతి కీర్తిని. మరి మరేం చేయమంటావు, మా అత్తగారితో నేను ఒక్కదాన్ని పోతాడు లేక వెళ్తున్నాను, అక్కడగా చెప్పింది కీర్తి.
1: సో తోడుగా ఉంటే ఆవిడ కూడా పోట్లాడుతూ ఉంటుంది.
3: అదే ఇద్దరు తోడుగా ఉంటే వాళ్ళ అత్తగారితో పోతాడు,
1: అదే వాళ్ళిద్దరు బాగా తోడుగా పోట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పినట్టుంది.
3: మేడం
1: చెప్పండి.
3: కొత్త పెరుగుతుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు గణపతి. నీది చాలా విచిత్రమైన కేసు, నీకు ఇప్పుడు 7 నెలలు అన్నాడు డాక్టర్. గణపతి కొంపం మునిగిపోయింది బాబు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు అతను, కొంపం మునిగిపోయి నాకు ఇంకా పెళ్ళే కాలని చెప్తాడు గణపతి.
1: చాలా బాగుందండి.
3: అది మేడం.
1: ఓకే అండి, ధన్యవాదాలండి ఈశ్వర గారు.
3: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి.
4: హలో
1: హలో, నమస్తే అండి.
4: నమస్తే మేడం.
1: నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
4: సిద్ధపాట మండలం వన్మాధవరం.
1: ఓకే అండి, మీ పేరు?
4: నా పేరు నాగరాజు మేడం.
1: ఓకే అండి నాగరాజు గారు, ఎలా ఉన్నారండి?
4: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారండి నాగరాజు గారు?
4: కోడలు మా మధ్య జోక్ మేడం.
1: చెప్పండి.
4: అత్త కోడలు అడుచుకుంటా ఉంటుందా, పక్కింటి ఆమయ వాళ్ళ మామని అడుగుతుంది. అత్త కోడలు అడుచుకుంటా అంటే మీరు ఎవరి పక్క ఉంటారు అని అడుగుతుంది. మామ ఏమంటారంటే గోడ పక్కన ఉంటా అంటారు.
1: అయ్యయ్యో,
4: అదే మేడం జోక్.
1: చాలా బాగుందండి.
4: ఓకే థ్యాంక్స్ మేడం.
1: ఓకే అండి, ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.

0: థ్యాంక్స్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆకర్షించడానికి థ్యాంక్స్ మేడం.
1: ఓకే అండి. ఓకే,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు పుల్లయ్య మేడం, కడప నెహ్రూనగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: పుల్లయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
2: ఈరోజు ఇప్పుడు మన ఇప్పుడు ఉండే మనుషుల యొక్క ప్రవర్తన ఇది మీద వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే దాని మీద ఒక స్నేహితుల మధ్య సంభాషణ మేడం.
1: ఓకే అండి, చెప్పండి.
2: ఇద్దరు స్నేహితులు వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేసుకొని సమాచారాలు బాగున్నావా అని అడుగుతా ఉంటారు మేడం.
1: ఓకే,
2: మొదటి స్నేహితుడు రెండవ స్నేహితుడిని ఫోన్ చేసి ఏమైనా బాగున్నావా అని అన్నాడు. అంటే నిన్ననే కదా ఫోన్ చేశావు, బాగలేకపోతే నేనే కదా నీకు ఫోన్ చేస్తాను అని అన్నాడు. అరే ఏమిటి విశేషాలని అన్నాడు. అదే చెడు చెప్పిన ఏడం లేదు ఆయన కాలంలో అని అన్నాడు. ఏమిరా అంటే మందు తాగు బిర్యానీ తిన ఏడం లేదా, ఏమరా అంటే మందు తాపియాలా బిర్యానీ తిడిపియాలంటారు, ఏమి వాళ్ళకి చేతులు లేవురా అంటే చేతులు ఆయన డబ్బు లేదంటారు. డబ్బు లేక కాదురా, మన ఫ్రెండ్ లేడు బెస్ట్ సుబ్బాయుడు, ఆయన మన రేడియోలో మంచి ప్రోగ్రాములు వచ్చాయి, నా ప్రోగ్రామ్ కూడా వచ్చాయి రా ఇల్లు అంటే రేడియో ఒకటి కొని అన్నారు రా.
1: అయ్యో, అంటే నువ్వు వినాలంటే రేడియో కొనిచ్చాలా అనేసి.
2: అట్లా మేడం ఈ కాలంలో. నమస్తే మేడం, ఉంటా.
1: ఓకే అండి, ధన్యవాదాలు.
2: మీకు ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.

0: శ్రోతలు పంచుకునే జోక్స్ని విన్నారు కదండి. మరి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా, కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి కడప.
2: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

0: విన్నారు కదండి, విన్నారు కదండి. మరి ఇప్పుడు శ్రోతలు పంచుకున్న జోక్స్ని మరికొన్ని విందామా?
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: అదే సాయిబాబా పులిమింద నుంచి మాట్లాడుతాను మేడం.
0: చెప్పండి.
1: బాధపడతాను మధ్య సంభాషణ మేడం.
0: ఓకే అండి, చెప్పండి సాయిబాబా గారు.
1: భర్త బాధ్యత చెప్తున్నాడు. సుజయ్, రేపటి నుండే టూ వీలర్ వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట, లేకపోతే ఫైన్ వేస్తారంట అన్నాడు భార్యతో.
0: ఓకే,
1: దానికి భార్య అయితే 20,000 ఇవ్వండి, మార్కెట్ కు వెళ్ళి తీరల మీదకి మ్యాచింగ్ అయ్యే హెల్మెట్స్ కొనుక్కొని వస్తాను సురేష్ అంది భార్య.
0: అయ్యో, అన్ని చీరల మీదకి ఒకటే పెట్టుకుంటారు, ఇదేంటండి వెరైటీగా అడుగుతుంది ఈవిడ.
1: ఇంకోటి చెప్తా మేడం, ఇంకోటి
0: చెప్పండి.
1: భార్యభర్తల మధ్య సంభాషణ. సురేష్ భార్యతో, సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గరే నేర్చుకోవాలి రాజీ డియర్ అన్నాడు భార్యతో.
0: ఓకే,
1: ఏ విషయంలో నన్ను అంతగా పొగుడుతున్నారు అని అడిగింది భార్య. ఒంటి నిండా అంత షుగర్ ఉంచుకొని నోటి నిండా ఒక్క మాట తీపిగా రాదు కదే అన్నాడు భార్య.
0: అయ్యయ్యో, చాలా బాగుందండి.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి సాయిబాబా గారు.
1: ఓకే మేడం.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బాలుడు మేడం, కృష్ణాపురం శ్రీకాకుళం మండలం. ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి నా లాంటి ఒక పేదోడు పోయాడు. అయ్యా, వర్షం పడింది, 20,000 డబ్బులు ఇవ్వండి, ఏదో పైరుకు విత్తనాలు మంచి చెడ్డ కొనకొచ్చుకుంటా అన్నాడు. సరే, నువ్వేం పక్కింటే కదేమిరా ఇస్తాలే, నువ్వు వడ్డీ అయితే తీసుకోవడం ఉన్నాయంట. సర్లేయా, ఇచ్చాలే, నువ్వు లెక్క పైరు పండుతానన్నాయంట. నువ్వు పైరు పండుతా లేకపోతే సంవత్సరానికి ఒక సున్నా రాసుకుంటా వస్తా పక్కన అన్నాయంట.

0: ఓకే.
1: సంవత్సరానికి ఒక సున్నా
0: సంవత్సరానికి ఒక్కొక్క సున్నా రాసుకుంటూ పెంచుకుంటూ వస్తాను అంటున్నాడు.
1: అన్నాడంట. సున్నానే కదా వేసుకో అన్నాడు. ఆ డబ్బుకి వచ్చినాడు.
0: అంతేలేండి.
1: 2 సంవత్సరాలు పోయిన తర్వాత 2 సున్నాలు అయినాయి. 2 సంవత్సరాలు పోయాక 2 సున్నాలు అయినాయి కదా, నువ్వు డబ్బు ఇవ్వలేవురా నాకు, నీ భూమి రాసి అన్నాయంట. ఏమి రెడ్డి 20 వేలకి భూమి రాసాయంటే 20 వేలు కాదురా, 2 లక్షలు అయింది అన్నాయంట.
0: అయ్యయ్యో, అంటే ఆయన సున్నాలు సున్నాలు యాడ్ చేసుకోవడం వలన
1: ఒకటి కంటే 0కి ఇల్లు ఎక్కువ కాదు మేడం.
0: అంతే కదండి. మరి
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్స్ మేడం. మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నేను అనంతపురం జిల్లా కృష్ణావళిపల్లి నుంచి పోలేరని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి పోలేరయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
2: భార్యాభర్తల మధ్య జోక్ మేడం.
0: ఓకే అండి చెప్పండి.
2: భార్య అంటుంది, ఏమండి మీరు ఈ శ్రావణ మాసంలో బాగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే నేను ఏ వ్రతం చేయాలండి, ఏ వ్రతం చేస్తే మంచిదండి అని ఆమె అంటుంది. ఆమె తను అంటుకుని మౌన వ్రతం చేయి, నేను 100 ఏళ్ళు బతుకుతాను అంటారు.
0: అంటే మౌనవ్రతం చేస్తేనే నేను బాగా ప్రశాంతంగా ఉండగలనే అంటున్నాడు. అంటే నువ్వు సైలెంట్ గా ఉండాలి అనేసి.
2: అది సైలెంట్. ఇంకోటి మేడం.
0: ఓకే అండి.
2: భర్త హాస్పిటల్కి పోయి ఇంజెక్ట్ చేయించుకుంటాడు. ఏమండి ఎలా ఉంది ఇంజెక్ట్ చేసుకున్నా అంటే బాగుందంటే, ఇంజెక్షన్ చిన్నగా నొప్పి ఏం లేదంటే లేదంటే ఆ నర్స్ చిన్నగా వేసింది అంటే అంతేలేండి ఎవరైనా చిన్న నేను పెద్ద పెద్ద మాట్లాడితే పెద్ద బాధపడతానని, అదే దాచి ఇంజెక్షన్ ఇస్తే బాధపడరు నేనంటే నీకు ఇష్టం లేదేమని ఏమంటుంది అనమాట.
0: అయ్యయ్యో, డాక్టర్ ఇంజెక్షన్ వేరు కదండి.
2: అదే ఇంజెక్షన్ వేసింటే అదే సూది గుచ్చింటుంది కదా.
0: అవును అవును కదా, నొప్పి ఏడవాలి కదా.
2: నొప్పి ఏం తెలియలేదు నీ అంటే అంతేలేండి, మేము ఏదన్నా అంటే మీరు బాధపడతారు ఇంజెక్షన్ వేసినా కానీ మీరు ఎందుకు బాధపడలేదంటే ఆమె చిన్నగా వేసింది నువ్వు గట్టిగా అంటావని ఈయన అంటాడు.
0: అబ్బా
2: ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి పైకి ధన్యవాదాలు.
0: ఓకే అండి పొలరాయ్ గారు, ధన్యవాదాలు. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
2: ఓకే థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి. హలో నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: థ్యాంక్ యూ అండి, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి అండి.
0: విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నామండి. భార్యాభర్తల మధ్య జోక్ అండి.
0: ఓకే అండి చెప్పండి.
3: భార్య, ఏమండి పప్పు వండమంటారా, సార్ చేయమంటారా? భర్త, పప్పు వండు. కాసేపటి తర్వాత భార్య, ఏమండో చార్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూడండి అంటుంది.
0: చార్లోనా? పప్పు చేయమన్నాడు కదా ఆయన.
3: పప్పు చేయమన్నాడు, పప్పు చేయమంటే తను చారు చేసింది అనమాట.
0: అయ్యయ్యో,
3: మరీ చెప్తాను చూడండి. భార్య, ఏమండి పప్పు చేయమంటారా, చారు చేయమంటారా అంటే భర్త పప్పు వండు, పప్పు వండు అంటాడు. కాసేపటి తర్వాత భార్య, ఏమండో చారులో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూడండి అంటుంది. భర్త, అదేమిటే నేను పప్పు వండమన్నాను కదా అంటాడు. భార్య, మా అమ్మ మీరు చెప్పింది వినమనింది గాని చెప్పింది చేయమనలేదు అంటుంది.
0: అయ్యయ్యో,
3: మా అమ్మ నువ్వు చెప్పిన మాట వినమంది కానీ చేయమనే చెయ్యొద్దని చెప్పింది అని చెప్తాండి, అది అందుకు చారుండింది.
0: అయ్యో చాలా బాగుందండి.
3: ఇంకొకటి అండి, భార్యాభర్తల మధ్యనే కాంతం ఉంటుంది అనమాట. ఏమండి మీకు రోడ్డు మీద వెళ్తుంటే మీకు ఒక 200 నోటు 500 నోటు కనిపించింది అనుకోండి, రెండిట్లో ఏది తీసుకుంటారు అంటుంది భార్య. మంగపతి, నేనేమన్నా సింగర్ వాడినా 500 నోటే తీసుకుంటాను అంటాడు. కాంతం, మీరు సింగర్ వాడేరండి, 2 నోట్లు తీసుకోవాలి కదా, 1 నోటే తీసుకున్నారే అని చెప్తుంది.
0: అయ్యయ్యో,
3: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: ఓకే అండి, ధన్యవాదాలు అండి విజయలక్ష్మి గారు మీకు.
4: హలో మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
4: నేను కడప నుంచి మేడం, అరవింద నగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం, కడపలా.
0: ఓకే అండి, మీ పేరు?
4: సురేంద్ర కుమార్ మేడం. మీ పేరు మేడం?
0: నా పేరు లక్ష్మి ప్రణతి అండి, సురేంద్ర గారు.
4: ఓకే మేడం, అయితే 2 జోకులు చిన్నది చెప్తా మేడం.
0: ఓకే అండి.
4: ఒక అతను అంగడికి పోతాడు మేడం, పిల్లోడు పోతే ఆమె బిస్కెట్ ప్యాకెట్ అని అడుగుతాడు పిల్లోడు. అడిగితే ఎంత అక్క అంటే 10 రూపాయలు అంటాడు. 10 రూపాయలు అక్క అంత లేదు అక్క అంటే అయితే ఫోన్ దిగొట్రా అంటాడు. ఫోన్ అంత డబ్బు లేదక్క అంటే.

చేస్తాడు, అంత లోపల తినేసాడు. ఎందుకు తటస్యం చేసినావు అంటే, అక్క ఆకలి ఏదైనా తినేసిన అక్క అంటాడు. పని చేసినవరా నువ్వు అంటాడు. రెండు బిస్కెట్ తింటానే మూడో బిస్కెట్ కింద ఊరికే కావాల్సిగా 500 నోట్ చూపిస్తాడు మేడం. అక్క బిస్కెట్ బ్యాగ్

0: అదే చూడండి ఎంత బాగా చేశాడు మోసం.
1: ఇంకొక చిన్న జోక్ చెప్తా మేడం.
0: ఓకే అండి, సురేంద్ర గారు చెప్పండి.
1: భార్య భర్తలు ఇద్దరు మా సంభాషణ మేడం. ఏమే
0: చెప్పండి.
1: అమ్మ రేపు అమ్మ వస్తుంది, మనం ఏమన్నా బజారి పోయి అన్ని తెచ్చుకుంటాం రాయి అంటే, ఆ రోజు అమ్మేలే నీకెందుకు ఊరికే పచ్చడి గిచ్చడి దంచి పెడతా రాత్రికి వెళ్ళిపోతుంది అంటే, కాదే మా అమ్మ కాదు మీ అమ్మ వచ్చేది అంటాడు. ఆ అంటాడు అమ్మ.
0: అయ్యయ్యో ఏంటండి ఇలా ఉన్నారు.
1: ఓకే మేడం, నమస్తే మేడం. అయితే
0: నమస్తే అండి సురేంద్ర గారు, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది.
1: ఇదండి ఈనాటి నవ్య కావాలి కార్యక్రమం. తిరిగి రేపటి యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను మీ లక్ష్మి ప్రణతి. నమస్తే. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. మరొక దీక్షణాల ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఈ సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు శ్రీమతి ఆవుల రెడ్డమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. వ్యవసాయ సూచనలు 6:50 ఇక 7:15 కిసాన్ వాణి నాణ్యమైన సురక్ష మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం ఈ అంశంపై గుంటూరు లాం హార్టికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. 7:45 వికసిత భారత్ ఇక 8:00 శ్రీ ఈ నాగరాజు గారిచ్చే డోలుపై లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. 8:15 చిత్రసీమ సినిగితలు వింటారు. రాత్రి 9:15 స్పాట్లైట్,

గంటల 30 నిమిషాల కాలం నాటి గీతాలు 10 గంటలకు. హరికథ పాండవుల రాజసూయాగం. కథకులు శ్రీమతి మొగలిచెర్ల నాగమణి భాగవతారిణి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

ఇక రేపటి కార్యక్రమంలో రేపు ఉదయం 6:10 భక్తరంజని, ఇందులో ముందుగా నాట్యకలాం, తర్వాత శ్రీరామ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తరత్నావళి వ్యాఖ్యాత శ్రీమతి సురభి మహాలక్ష్మి, పొలం కబుర్లు 6:35. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు, ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మిలాదున్ నబీ ప్రాశస్త్యం, శ్రీ షేక్ మహబూబ్ బాషా గారి ప్రసంగం వింటారు. తర్వాత అనుభవం కథానిక వినవచ్చు, అందించిన వారు శ్రీ పుత్త శ్రీనివాసులు. చివరిగా జానపద గేయం మాధురి శ్రీమతి సోమశెట్టి సరళ గారు ఆలపించిన జానపద గేయాలు వింటారు. జిల్లా సమాచార లేఖ శీర్షికన అనంతపురం జిల్లా సమాచారం వింటారు రేపు ఉదయం 8:30. ఇక 8:35 చిత్రమంజరి శని గీతాలు వినవచ్చు. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కొరి చిత్రగీతల కార్యక్రమం హలో బిరుచి రేపు ఉదయం 9:00. ఇక 9:30 డాక్టర్ గారి సలహాలు, ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమములు, దీర్ఘకాలిక నొప్పులు, ప్రత్యేక చికిత్స, ఈ అంశంపై శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417, మరొక నెంబర్ 2441119. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్ కడప. రేపు ఉదయం 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిగీతల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని, అలాగే 11:00 చిత్రసీమ సినిగీతాలు వింటారు. 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్నమ్మలన్న గారిచ్చే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 12:40 మనోరంజని లెటర్స్, 1:30 మహిళా భారతి, మహిళలు నేరుగా ఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం మహిళా అభిరుచి వింటారు. 2:15 చిత్రసీమ సినిగీతాలు వినవచ్చు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. అంశం మరొకసారి తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఇక పల్లె ప్రాంతాలు 6:30 అంశం శ్రీమతి సి వెంకటలక్ష్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. రేపు రాత్రి 7:15 పంటసీమలు, ఇందులో ముందుగా వ్యవసాయంలో వినూత్న సాంకేతిక అభివృద్ధిలో అంకుర కెనరాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ మహేష్ బాబు గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. ఇక 10:00 రాగంతానం పల్లవి, ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారం కోసం యూకే ప్రభుత్వంతో రాష్ట మున్సిపల్ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఈ నెల 31న ప్రారంభించబోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్

0: 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల కోసం 4,26 కోట్ల రూపాయలతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందువల్ల త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ఏపీ లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్భవన్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్ ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కణేకల్ మండలం హులికెర గ్రామంలో సుజలాన్ సంస్థకు చెందిన S144 నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పలు కంపెనీలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. సుజలాన్ సంస్థ 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా అభివృద్దితో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: We are supporting companies in eVTOLs. We are supporting companies in defense. And we are supporting companies in the entire fighter jet ecosystem. You know, Andhra Pradesh is willing to bet on young entrepreneurs, willing to bet on young Indians and support them all the way. And that is what I believe is really required. And in Andhra Pradesh, we don't believe in MOUs because I believe it is merely a paper and ink. We believe in grounding the projects. We believe in speed of doing business and we believe in creating jobs for the farmers who have given their land for these projects. I'm also very proud to say that the first PM Setu project is actually happening in Andhra Pradesh.
0: పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, యూకే ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించనుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వెలుగొండ జలసెరులు అభివృద్దికి రెక్కలు అంటూ ముఖ్యమంత్రి చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
2: R&R ప్యాకేజీని కూడా ఈరోజు 728 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా చేస్తున్నాం. ఇది ఆగస్టు 31 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందండి. ఎల్నినో ఉంది, దేశంలో అన్ని చోట్ల పంటల్ని వేసుకోవద్దని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చుక్క నీళ్లు కూడా ఈ ప్రదేశంలో మనకు అందే పరిస్థితి లేని ప్రాంతాల్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి.
0: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం కోర్టును అభ్యర్థించింది. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు వైద్యుల సంఘం నివేదించింది. జూనియర్ డాక్టర్లు తమకిచ్చే ఉపకార వేతనాన్ని 30% పెంచాలని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని

అని, అలాగే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. పిఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ కింద రుణాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ న్యూఢిల్లీలో ఈరోజు అందించారు. కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి జరుగుతోన్న దేశవ్యాప్త పిఎంఎఫ్ఎంఈ కాన్క్లేవ్లో ఈ అవార్డును బహుకరించారు. పిఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్ కింద ఆమోదించబడ్డ పనితీరు ప్రమాణాల ఆధారంగా స్వయం సహాయక సంఘ మహిళలకు అందిస్తున్న సేవలు, నిధుల వినియోగం, యూనిట్ల అభివృద్ది తదితర అంశాల్లో వివిధ రాష్ట్రాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరును కేంద్ర ఆహార శుద్ది మంత్రిత్వ శాఖ మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో సెర్ప్ ఏపీ సమగ్ర పనితీరు ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విజేతల్లో ఒకటిగా ఎంపికైంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తోందని, అలా జరగడం ఒక విధంగా తమకు మంచిదే అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడ్డ నిన్నటి అల్పపీడనం ఈరోజు జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాబ్రిగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अथ वार्ताः विस्तरेण यूपीआई इत्यनेन डिजिटल परिशोधन व्यवस्थायां परिवर्तनेन सह भारते दश वर्षाणि सम्पूरितानि। अद्य एषा व्यवस्था भारतस्य डिजिटल परिशोधन व्यवस्थायाः मेरुदण्डरूपेण उद्भूतास्ति। षोडशाधिक द्विसहस्रतमे वर्षे प्रारब्धायाः अस्याः व्यवस्थायाः व्यवहार संख्यायां प्रायः त्रयोदश सहस्र गुणिता वृद्धिः संजाता। अत्रावसरे प्रधानमंत्री नरेन्द्र मोदी यूपीआई सेवा प्रणालीं श्लाघमानः सामाजिक संचार पटले अलिखत् यत् यूपीआई भारतस्य डिजिटल परिशोधन यात्रायां कश्चन महत्वपूर्णः परिवर्तनात्मकश्च बिन्दुः सिद्धः। वित्त मन्त्रालयानुसारं षोडशे सप्तदशे च आर्थिक वर्षे यत्र केवलं 1.78 कोटि व्यवहाराः अभवन् तत्रैव 2000तमस्य 25 षड्विंशे च वर्षे एषा संख्या समेध्य 62.1 शतोत्तर 24 सहस्र कोटि व्यवहारात्मिका अजायत। केन्द्र सर्वकारेण पश्चिम बंगाल सर्वकारः नागरिकता संशोधन अधिनियमस्यान्तर्गतं वादश्रवणाय योग्यावेदकेभ्यः नागरिकता प्रमाणपत्राणि दातुं च अधिकारो दत्तः। केन्द्रीय गृहमन्त्रालयेन अस्मिन् सन्दर्भे एका राजपत्र अधिसूचना प्रकाशिता। मुख्यमंत्री सुवेन्दु अधिकारी वार्ताहरान् असूचयत् यत् प्रायः 30,000+ आवेदकेषु एतावता 23,000 जनाः योग्याः घोषिताः, तेभ्यः नागरिकता प्रमाणपत्राणि च वितरितानि। सः अवदत् यत् अवशिष्ट आवेदनानाम् अपि शीघ्रतया कार्याचरणं भविष्यति। सम्बन्ध मण्डलाधिकारिणां माध्यमेन च प्रमाणपत्राणि प्रदास्यन्ते। मुख्यमन्त्रिणा धार्मिक उत्पीडन कारणात् बांग्लादेशात् समागताः जनाः सीएए इत्यस्यान्तर्गतं नागरिकतायै आवेदनं कर्तुं प्रार्थिताः। भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शदः अजित डोभालः अद्य बीजिंग नगरे चीन विदेश मन्त्रिणा वांग यी इत्यमुना सह भारत चीन सीम्नोः विवाद समाधानाय उभयोः देशयोः सम्बन्धानां विकासाय च विशेष प्रतिनिधिस्तरीय वार्तायां भागम् अगृह्णात्। इयं वार्ता अतीव महत्वपूर्णा मन्यते, यतोहि आगामिनि सेप्टेम्बर मासस्य 12-13 दिनांकयोः नवदिल्ल्याम् आयोज्यमानस्य ब्रिक्स शिखर सम्मेलनस्य कृते चीन राष्ट्रपतिनः श्री जिनपिंगस्य भारत यात्रायाः पूर्वम् इयम् आयोजिता। अस्याः यात्रायाः पूर्वं द्विदिवसीय यात्रायां बीजिंग नगरं सम्प्राप्तः श्रीडोभालः चीन उपराष्ट्रपतिना हांग जेंग इत्यमुना सह सौहार्द मेलनम् अकरोत्। बीजिंग नगरस्थेन भारतीय दूतावासेन सूचितं यत् उभयोः देशयोः शीर्षनेतृभिः कृतस्य सन्धेः अनुसारेण सीमाक्षेत्रेषु शान्तेः सुस्थिरतायाश्च सुदृढीकरणाय अथ च आर्थिक राजनीतिक बहुपक्षीय मञ्चेषु द्विपक्षीय सम्बन्धानां संवर्धनाय उपायाः चर्चिताः। उपवेशने उपराष्ट्रपतिना हान महोदयेन प्रतिपादितं यत् भारत चीन देशाभ्यां द्विपक्षीय सम्बन्धाः रणनीतिक दीर्घकालिक दृष्टिकोणेन अवलोकनीयाः परिपालनीयाश्च, नेतृभ्यां निर्धारितानां महत्वपूर्ण सहमतीनां क्रियान्वयनं च मिलित्वा कर्तव्यम् इति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः अद्यारभ्य कनाडा संयुक्त राज्य अमेरिका देशयोः आधिकारिक यात्रायां भविष्यति। द्वैपाक्षिक आर्थिक वित्तीय सहभागितायाः सुदृढीकरणं, निवेश सम्बन्धानां विनिमयः, वैश्विक आर्थिक प्राथमिकतासु सहकार प्रवर्धनं च अस्याः यात्रायाः केन्द्र बिन्दवः भविष्यन्ति। श्रीमती सीतारामनः प्रमुखैः सीईओ इत्येतैः अध्यक्षैः वरिष्ठ प्रतिनिधिभिः च सह निवेश वर्तुलोत्पीठिका सम्मेलने अपि भागं ग्रहीष्यति। रक्षामन्त्री राजनाथसिंहः డిఆర్డిఓ ద్వారా వికసితాః సర్వాః పారంపరిక ప్రక్షేపాస ప్రణాళ్యః ప్రౌద్యోగిక్యః దేశస్య అంతః ఉత్పాదనార్థం భారతీయ రక్షా ఉద్యోగాయ హస్తాంతరణాయ అనుమోదితవాన్. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం పరిచాలన క్షమతాం వర్ధయితుం, ఆయాత అవలంబనం న్యూనీకర్తుం, దేశీయ మూల్యవర్ధనం కర్తుం చ అస్తి ఇతి అస్మాకం సంవాదదాత్ర ఉక్తం. నాగరిక విమానన మంత్రిణా కె రామమోహన్ నాయుడు ఇత్యమునా ప్రోక్తం యత్ విగతేషు వర్షేషు కార్గో కార్యాణి నిరంతరం వర్ధమానాని సంతి, యత్ర ప్రాయః 40% యావత్ పరిమాణం వర్ధితమస్తి. నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కురువన్ శ్రీనాయుడు అవదత్ యత్ సర్వకారః సంపూర్ణే దేశే వైశ్విక మానకవాయు కార్గో కేంద్రాణి సౌకర్యతయా నిర్మాతుం ఇచ్చతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా దేశే లాజిస్టిక్స్ జాలస్య విస్తారాయ మహత్వం ప్రదీయతే. ఎయిర్ ఇండియా ఫుకెట్ దిల్లీ విమానయాన ఘటనాయాః విషయే శ్రీనాయుడు అవదత్ యత్ విమాన దుర్ఘటనా అన్వేషణ విభాగః అన్వేషణం కుర్వన్నస్తి. ప్రారంభిక ప్రతివేదనం శీఘ్రమేవ ఆగమిష్యతి. ముఖ్య నిర్వాచనాయుక్తః జ్ఞానేశ కుమారః అవదత్ యత్ బూథస్తరీయ అధికారిణః భారతస్య లోకతంత్రస్య ఆధారస్తంభాః సంతి. ఉత్తరప్రదేశస్య ద్విదివసీయ యాత్రాయాం ఆగతః ముఖ్య నిర్వాచనాయుక్తః అద్య లక్నౌ నగరె ప్రాయః 500 యావత్ బూథస్తరీయ అధికారిభిః సహ సంవాద కార్యక్రమే భాగం అగృహణాత్. కార్యక్రమః నిర్వాచన ప్రక్రియాం అధిక ప్రభావయుక్తం పారదర్శికం సులభం నాగరిక కేంద్రితం చ కర్తుం కేంద్రితః ఆసీత్. శ్రీకుమారః అవదత్ యత్ ప్రత్యేకః బూథస్తరీయః అధికారీ మతదాతృణాం మధ్యే సమర్పణస్య పారదర్శితాయాః చ కృతే ప్రసిద్ధః అస్తి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య ప్రకాశన విభాగేన అస్య 26,000 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫార్ ఎక్సిలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ ఇత్యస్మిన్ 7 పురస్కారాః విజితాః. విభాగస్య పత్రికాః పుస్తకాని హిందీ ఆంగ్ల ఉర్దూ భాషాణాం సందర్భ ప్రకాశనాని చ విభిన్నేషు వర్గేషు స్వీకృతాని సంతి. మహానిదేశకః ప్రకాశన విభాగః డాక్టర్ ధీరజ్ కాకడియా ఇత్యశా అవదత్ యత్ విభాగిన ప్రకాశితాని పుస్తకాని రాష్ట్రీయ వికాసేన సాహిత్యేన సంస్కృత్యా కలయా సమకాలీని విషయైః చ సహ పాఠకానాం ఆమంత్రణే మహత్వపూర్ణ భూమికాం నిర్వహంతి. సంయుక్తరాజ్యస్య గృహసురక్షా విభాగేన సర్వేభ్యః H-1B వీసా ఆవేదకేభ్యః వర్తమానశుల్కమతిరిచ్య 65,200-$3,100,000 పరిమితస్య నూతనశుల్కస్య ప్రస్తావః కృతః. గృహసురక్షావిభాగేన ప్రకాశితాయాః విజ్ఞప్తేః అనుసారం ఇదం ప్రస్తావితశుల్కం ఆవేదనసమర్పణకాలే దేయం భవిష్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి పల్లెప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి ఆవుల రెడ్డమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: ఇంతవరకు మీరు శ్రీమతి ఆవుల రెడ్డమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్
0: పల్లె ప్రాంతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో
7: వరిమాగాణంలో పెసర మినుము పంటల సంరక్షణ గురించి తెలుసుకుందాం. వరిమాగాణంలో మినుము పెసర పంటల్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగు చేస్తారు. ముందుగా మనం పురుగులు, వాటి సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే తామర పురుగుల గురించి ముందుగా తెలుసుకుందాము. ఈ తామర పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. ఆకుముడత అలాగే తలమాడు వైరస్ తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. వీటి ఉధృతి వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్లు ప్రిపోనిల్ 5 SC లేదా 1 గ్రామ్ ఎసిఫేట్, 75 SP లేదా 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా స్పైనోపాడ్ 45% SC, 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తెల్లదోమ విషయం గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఇవి అపరాలు, అంటే పత్తి, మిరప, పొగాకు, కూరగాయల పంటలను ఆశించి నష్టపరుస్తాయి. పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణంలో, అలాగే తేమ అధికంగా ఉన్నప్పుడు తొలకరి సమయంలో, వేసవిలో అపరాల పంటల మీద వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు 2 రకాలుగా నష్టాన్ని కలుగచేస్తాయి. మొదట తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు నీరసించి గిడసబారిపోతాయి. ఇవి తేనెమంచు లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల భాగాల మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే శక్తిని కోల్పోతాయి. రసాన్ని పీల్చి నష్టాన్ని చేయడమే కాకుండా అనేక రకాల పల్లాకు పైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి.

ఉపయోగపడతాయి. పల్లాకు తెగులుకు సూచించిన సమగ్ర యాజమాన్యంతో దీనిని నివారించాలి. తర్వాత పొగాకు లద్దెపురుగు గురించి చూసినట్లయితే, దీని తల్లిపురుగు ఆకుల అడుగు భాగాన గుంపుగా గుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తుంది. మొదటి దశలో గొంగళి పురుగులు ఆకులు అడుగు భాగాన సముదాయాలుగా ఉండి పచ్చదనాన్ని తినడం వల్ల జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన దశలో ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. పెద్ద గొంగళి పురుగులు పగటివేళ మట్టి పెళ్లల కింద భూమి నెర్రల్లో లేదా రాలిన ఆకుల కింద ఉండి రాత్రిపూట పంటను ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజుల్లోనే పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. వీటి సమగ్ర నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉనికిని అంచనా వేసుకోవాలి. ఒక్కో బుట్టలో రోజుకు 15 నుండి 20 రెక్కల పురుగులు వరుసగా 3 రోజుల పాటు గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ ను 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాం లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించినప్పుడు నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటర్లు లేదా ప్లూబెండియామైడ్ 0.2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగులను ఒక్క పిచికారీ ద్వారా మాత్రమే సమర్థవంతంగా నివారించలేం. వీటికి పురుగు మందుల ఎరను ఉపయోగించాలి. ఎర తయారీకి 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లం, లీటరు క్లోరోఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ లేదా 1/2 కిలో డయోడికార్బు తగినంత నీటిని కలిపి చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలమంతా సమానంగా చల్లాలి. తర్వాత మారుక మచ్చల పురుగు గురించి చూసినట్లయితే, దీనిని పూత పురుగు లేదా గూడు పురుగు అని కూడా పిలుస్తారు. దీనిని సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే కనుక దీనివల్ల సుమారు 10 నుండి 80% వరకు పంటలు నష్టం చేస్తుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. తర్వాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసి లోపలనే ఉండి తింటూ ఉంటుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయల్లోని గింజలను తీసేసి వాటిని డొల్ల చేస్తాయి. పురుగు గూళ్లలోనే ఉండి తినడం వల్ల వీటిని తినే బదనికలు పరాన్నజీవుల బారి నుండి రక్షించుకుంటాయి. పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకుంటాయి. దీని సమగ్ర నివారణకు పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూతదశకు రాకముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టుకోవాలి. పూతదశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించాలి. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాలపరిమితి గల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం. మొగ్గ పూతదశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో అని పరిశీలించుకోవాలి. ఉంటే వెంటనే డయోడికార్బు 75 WC 1.5 గ్రాములు లేదా ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 30 EC 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన్ 10 EC 1 మిల్లీలీటర్తో పాటు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత, పిందే, కాయదశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 45 SC 0.3 మిల్లీలీటర్లు లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటరు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 0.4 గ్రాములు లేదా ఫ్లుబెండియమైడ్ 40 SC 0.2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి మనం చూసినట్లయితే, దీనిలో ముందుగా నేల ద్వారా ఆశించే తెగుళ్లు ఉంటాయి. వీటిలో మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. ఈ మొదలు కుళ్ళు తెగులు ఎలా గమనించవచ్చంటే, మొక్కలు మొదలు దగ్గర విరిగి చనిపోతాయి. వేరుభాగం పిల్ల వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పొలంలో అక్కడక్కడ చనిపోవటం మనం గమనిస్తాము. తర్వాత మొక్క ఎండు తెగులు గురించి చూసినట్లయితే, ఇది ఎక్కువగా
తడిగా ఉండే ఉప్పు నేలల్లో

0: ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం త్వరగా అభివృద్ధి చెంది తెగులును కలుగుచేస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం భాగం కుళ్లి విరిగిపోయి మొక్కలు చనిపోతాయి. తెగులు పొలంలో అక్కడక్కడ కల్లాలుగా లేదా పొలమంతా కూడా వ్యాపించవచ్చు. తర్వాత వేరు ఎండు కుళ్లు తెగులు గురించి చూసినట్లయితే, ఈ తెగులు ఉధృతి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండి నీటి ఎద్దడి బెట్టగా ఉన్న సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు అక్కడక్కడ పొలంలో కనిపించడం ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణం. తెగులు సోకిన మొక్కలను పీకినప్పుడు తల్లివేరు భూమిలోనే ఉండిపోతుంది. తల్లివేరు పిల్లవేరు కుళ్లుపోయి నలుపు రంగుకి మారతాయి. శిలీంధ్రం వేర్లని చుట్టుకుని ఉంటుంది. చనిపోయిన వేరు వ్యవస్థ గట్టిపడి వేరు పైపొరలు పగిలిపోతాయి. అలాగే వడల తెగులు, దీన్నే ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఎక్కువగా వరిమాగాణంలో సాగు చేసే మినుములో కనిపిస్తూ ఉంటుంది. కాండంపై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడి ఆకులు ముదుబారిపోయి వంకర్లు తిరిగి కిందకు ముడుచుకుపోతాయి. ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు వదిలిపోయి క్రమేపీ చనిపోతాయి. వీటి నివారణకు వేసవిలో లోతుదుక్కులు చేస్తే భూమిలోని శిలీంధ్ర బీజాలు చనిపోతాయి. అవకాశం ఉన్న చోట కనీసం 3 సంవత్సరాల పాటు పంట మార్పిడి చేసుకోవాలి. విత్తుకునే 24 నుండి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి వాలిడామైసిస్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజాల్ 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా థైరం లేదా మాంకోజెబ్ 2 గ్రాములు లేదా కార్బండిజం 2 గ్రాములు దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 80 కిలోల చివికిన పశువుల ఎరువు దాంతోపాటు 20 కిలోల వేపపిండి మిశ్రమాన్ని 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కలిపి కుప్పగా ఎండ తగలని నీడ ప్రదేశంలో ఉంచాలి. దానిమీద పలుచగా వరిగడ్డి గాని లేదా గోనసంచులు గాని కప్పి ఉంచి తేమ ఆరిపోయినప్పుడు నీళ్లు చిలకరించాలి. ప్రతి 7 రోజులకు ఒకసారి కుప్పని కలయతిప్పాలి. ఇలా చేస్తే 25 నుండి 30 రోజుల్లో ట్రైకోడర్మా విరిడి అభివృద్ది చెందుతుంది. దీనిని పైరు విత్తుకునే సమయంలో తగినంత తేమ సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు భూమిలో కలపాలి. ఇలా 3 నుండి 4 ఏళ్లు చేస్తే భూమి ద్వారా సంక్రమించు తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి కడప.
7: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో అలాగే గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యాబోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా

లో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్ సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపైన ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుటతన్న వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది

0: పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే. ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టి కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థీ నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరులా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం. డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం.
2: డాక్టర్ జి క్రాంతిరేఖ గారు నమస్కారం. మేడం
3: నమస్కారం అండి.
2: మేడం, మీరు లాంగ్ ఫామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. రైతు సోదరులకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా ఈ మిరప పంట పరిస్థితి మన భారతదేశంలో కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత శాతం సాగులో ఉంది, ఈ వివరాలు ఒకసారి తెలియజేయండి మేడం.
3: నమస్కారం అండి. మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మిరపను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా వినియోగంలో కానీ ఎగుమతిలో కానీ మన దేశం అనేది ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా సాధారణంగా 900,000 హెక్టార్ల పైన మన విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మన దేశంలోనే అత్యధికంగా మిరపని ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ అనే మన దేశంలోనే అత్యధిక మిరప ఉత్పత్తి చేసే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉంది. దేశం మొత్తంలో ఏపీ వాటా మాత్రమే 40-45% వరకు ఉంటుంది. మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ప్రకారము 196,000 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మొత్తం ఉత్పత్తి చూసుకుంటే 1,100,000 మెట్రిక్ టన్ల దిగుబడి కూడా వస్తుంది.
2: డాక్టర్ క్రాంతిరేఖ గారు, మిరపలో సమగ్ర యాజమాన్యం చేపట్టుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటి మేడం?
3: మీరు ఇప్పుడు అన్నట్లుగానే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలానే కొత్త రకాల చీడపడులు మనం చూసుకుంటే 2020 నుంచి మనకి నల్ల తామర పురుగులు అనేది చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి రైతుల్ని. దానివల్ల మిరప ఖర్చు అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది. సుమారుగా అప్పుడు 50,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మిరప రైతు అనేది ఒక ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఈ నల్ల తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల నివారణకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో మనకి చాలా వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా ఈ పురుగును తగ్గించడానికి పురుగు మందులను విచక్షణారహితంగా వాడుతూ ఉంటాము. సో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో మనం అవసరమైన వరకు మాత్రమే ఎరువులను కానీ పురుగు మందులు కానీ వాడటం వల్ల మనకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం పాటించడం వలన, అంటే రసాయనిక పురుగు మందులే కాకుండా జిగురు అట్టలు, అంతర పంటలు, తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు వాడటం వలన కూడా మనకి చీడపీడల నివారణ కూడా చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య మనం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం రీసెంట్ గా మనము న్యూస్ లో చూస్తే ఈవెన్ శ్రీలంక గురించి కూడా మన ప్రొడ్యూస్, మిరప ప్రొడ్యూస్ అనేది రిజెక్షన్ కు గురైంది, నిరాకరించారు ఎగుమతుల్ని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం, మిర్చిలో అనేది నాణ్యత లేకపోవటం వలన మనకి ఎగుమతి అవకాశాలను చాలా తగ్గిపోతున్నాయి. దానివల్ల ధర కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో కాయలో నాణ్యత పెరిగి పురుగు మందుల అవశేషాలు తగ్గి మనకి అధిక ధర కూడా లభిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు మన వ్యవసాయంలో ఉన్న పెద్ద ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ. నేల అనేది సారవంతం తగ్గిపోతుంది. మనం చెప్పొచ్చు డెడ్ సాయిల్ అని చెప్పొచ్చు. ఎలాంటి సూక్ష్మజీవులు లేకుండా మనము నేల అంతా సారవంతం పోతుంది. పర్యావరణం కూడా మనం వాడే పురుగు మందుల వలన కానీ, మనం తీసుకునే ప్రతి ప్రాక్టీస్ వలన కానీ పర్యావరణం అనేది చాలా కలుషితం అవుతున్నది. ఈ తరుణంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వలన మనము ఈ నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు.
2: మేడం, ఇప్పుడు మనం ప్రధాన టాపిక్ వెళ్తే సమగ్ర యాజమాన్యం వివిధ దశల్లో ఎలా చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే ముందుగా ఈ విత్తన ఎంపిక, నారుమడి యాజమాన్యం గురించి ఒకసారి తెలియజేయండి మేడం.
3: తప్పకుండా అండి. మనం ఎప్పుడు విత్తనం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ఏ క్రాప్ వ్యవసాయం చూసినా సరే మనకి విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ మనం విత్తనాన్ని ఎంపిక చేసేటప్పుడు మనకి ప్రధానంగా మిరపలో ఉన్న సమస్య ఏంటంటే లీఫ్ కర్ల్ వైరస్ ఒకటి, తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో వైరస్ రహిత ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాబ్లం ని తట్టుకోవచ్చు. అంతేకాకుండా వైరస్ నిరోధక, అంటే వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉంటే వాటిని ఎంచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవటం, వివిధ రకాల కెమికల్స్, ఇమిడాక్లోప్రిడ్ మరియు మనకి క్యాప్టాన్ ఆర్ థైరామ్ తో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత మనం విత్తనాన్ని నార్మల్ లో వేసుకోవటం వల్ల కూడాను మనకు చాలా వరకు ఈ పురుగుల నుంచి బెడద తగ్గుతుంది. అలాగే మనకి ఈ మధ్యన మనకి ఎఫ్ఎన్హెబ్

0: హైబ్రిడ్స్ హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత విత్తనము ధర చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని ప్రతి రైతు ఇప్పుడు నెట్ హౌస్ లో విత్తనాన్ని నారుమడిని పెంచుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి రైతు నెట్ హౌస్ లో పెంచుకుంటే చాలా మంచిది, వైరస్ తెగుళ్లు రాకుండా మన నారుమడిలోనే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా నెట్ హౌస్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని చుట్టూ మెష్ నెట్ అంటే ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ అంటే 40 మెష్ ఉన్న నెట్ ఉందా లేదా చూసుకుని, సో వాళ్ళు హైజీన్ గా చేస్తున్నారా లేదా మనం చూసుకుని అక్కడ ఇచ్చుకుంటే మనకి వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందని మొక్కల్ని మనము ఆరోగ్యవంతమైన నారుని మనం పొందవచ్చును.
1: తర్వాత మేడం ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి రైస్ సోదరులో?
0: ప్రధాన పొలంలో మనం పర్టికులర్ గా చేయాల్సింది పంట మార్పిడి. మనము పంట మార్పిడి విధానం ఎందుకు పాటించాలి అంటే, సాధారణంగా మనము మిరప, టమాటా, వంగ, బంగాళదుంప ఇవన్నీ సొలనేసీ కుటుంబానికి చెందిన పంటలు. ఇవి ఒకే కుటుంబానికి చెందిన పంటలను ఒకటే పొలంలో వరుసగా ప్రతి సంవత్సరం అదే వేస్తూ ఉంటే దానికి అంటే ఆ కుటుంబానికి సంబంధించిన పురుగులు కానీ తెగుళ్లు కానీ ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అంటే దానికి జీవిత చక్రం అనేది మనకి ఎక్కడ బ్రేక్ ఉండదు. అదే మనము ఆ కుటుంబానికి కాకుండా వేరే కుటుంబానికి సంబంధించిన లేకపోతే బంతిపూలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఆ పంట మార్పిడి చేయటం వల్ల మనము ఆ ఏదైతే పురుగులు తెగుళ్లు సాధారణంగా వస్తాయో ఆ పొలంలో అవన్నీ ఆ పురుగులు తెగుళ్లు యొక్క జీవిత చక్రానికి బ్రేక్ పడుతుంది. అప్పుడు మనకి ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. ఈ పంట మార్పిడి విధానము సుమారుగా మనకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆ కుటుంబం గాని పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా వేసవిలో కూడా లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి లోతు దుక్కుల వలన. మనము వేసవిలో ఈ లోతుగా దున్నటం వల్ల అడుగున్న వైరస్ కారక కీటకాలు ఉంటాయి మనకి, పర్టికులర్ గా తెల్లదోమ గాని తామర పురుగులు గాని వాడి గుడ్లు లార్వాలు లోపల ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం లోతుగా దున్నటం వల్ల అవి పైకి వచ్చి ఆ ఎండ తీవ్రతకి చనిపోతాయి. అంతేకాకుండా కలుపు మొక్కలుగా ఆశ్రయాలుగా కూడా ఉన్న వాటిని కూడా మనం చంపొచ్చు. కలుపు మొక్కల వేర్లు కూడా దెబ్బతిని అవి కూడా పూర్తిగా ఎండిపోతాయి. అంతేకాకుండా కలుపు నివారణ అవుతుంది, పురుగులు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా మట్టి కూడా బాగా గుల్లబారి గాలి బాగా ఆడటము తర్వాత నత్రజని స్థిరీకరణ కూడా అయ్యి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది.
1: మేడం మల్చింగ్ గురించి వింటా ఉన్నాం, ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఏంటి, దీన్ని ఎలా చేసుకోవచ్చు?
0: ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ లో వాతావరణంలో అనేది వర్షం అనేది పడట్లేదు. కెనాల్లో కూడా ఎంతవరకు వాటర్ వస్తుందో లేదో అయోమయంగా ఉన్నారు రైతులందరూ. ఇప్పుడు ఎలాగంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలాగా తెచ్చుకోవాలో తక్కువ వాటర్ తో కూడా ఎక్కువ పంట మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇలా ఉంది, వచ్చే సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో అందుకని మనము నీటి యాజమాన్యం మీద చాలా జాగ్రత్త వహించాలి. దాంట్లో మనము డ్రిప్ పద్ధతి అనేది చాలా మంచిది. డ్రిప్ తో పాటు మనం మల్చింగ్ సిస్టమ్ ను ఫాలో అయితే మల్చింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనకి మనం నీరు పెట్టినది ఆవిరవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు తేమ అనేది నేలలో ఉంటుంది. అంతేకాకుండా ఆ రూట్ కి వేరుకి కావలసిన టెంపరేచర్ ను కూడా మెయింటైన్ చేస్తుంది, కలుపు రాకుండా ఉంటుంది, కలుపుకు పట్టే లేబర్ కానంత ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా మిరపలో ఇంకొక ఉపయోగం ఏంటంటే మల్చ్ షీట్ వలన, ఈ ప్లాస్టిక్ మల్చ్ మనం జనరల్ గా సిల్వర్ బ్లాక్ మల్చ్ వాడతాము. ఇది పైన సిల్వర్ లోపల బ్లాక్ కలర్ లో ఉంటుంది. పైన సిల్వర్ అనేది ఎప్పుడైతే సూర్యకాంతికి అది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ సిల్వర్ లైట్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతి ఆ ఈ నల్ల తామర పురుగులకి రిఫ్లెక్ట్ అవటం వల్ల అవి కంగారు పడిపోయి అవి ఏంటో అర్థం కాక మన పొలంలోకి రావు. సో ఈ మల్చింగ్ షీటు ఇతరత్ర ఉపయోగాలతో పాటు ఈ నల్ల తామర పురుగును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.
1: ఇతర కలుపు యాజమాన్యం చేసుకోదగినటువంటి కార్యక్రమాలు ఏమన్నా మేడం?
0: కలుపు యాజమాన్యం ఎప్పటికప్పుడు మనకి కలుపు వల్ల సమస్య ఏంటంటే, మొదటి 2 నెలలు మనకి మొక్క అనేది గ్రోత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ముందుగా ఏమిటంటే మాన్యువల్ వీడింగ్ కి వెళ్తుంటాము. కలుపు ఎక్కువగా ఉంటే మనకి ఏవైతే పురుగులు కీటకాలు ఎక్కువగా ఉంటాయో అవి వాటికి ఆవాసాలుగా ఉండి అవి మన ప్రధాన పొలంలోకి వస్తాయి, మనం ప్రధాన పంటలోకి వస్తాయి. సో కలుపు యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు మాన్యువల్ వీడింగ్ తీసుకుని తర్వాత మనం ఇంటర్ కల్టివేషన్ చేసినప్పుడు కూడా మనకి కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడు మనకి గట్ల మీద కలుపులు లేకుండా మనం చూసుకోవాలి.
1: మేడం అలాగే ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: మిరపలో మనకి ఈ పర్టికులర్ మనం చూసుకుంటే వైరస్ కానీ ఈ చీడపిడల కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. మనము వేరే పంటలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మనము సమతుల్య ఎరువుల యాజమాన్యం అని పాటించాలి. ప్రధానంగా మనం చూసుకుంటే మన బాడీకి మనుషులకి మనం ఎలాగా అయితే సమతుల ఆహారం అనేది వ్యాధి నిరోధక

0: శక్తిని పెంచుతుందో, అలాగే మొక్కలకు కూడా సమతుల్యమైన పోషకాలను ఇచ్చినట్టయితే మొక్కల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే నత్రజని, భాస్వరము, పొటాషు ఈ మూడు అనేది మనకి మేజర్ గా కావలసిన పోషకాలు. వీటిల్లో మనము సజెస్టెడ్ మనకి ఎంతైతే మనకు సూచించారో అంతవరకే మనము వాటిని వాడాలి. వాటిలో మనకి రైతులు జనరల్ గా చేసేది ఏంటంటే మనకి నత్రజని ఎక్కువగా ఇవ్వటం చూస్తాము. ఎందుకంటే మొక్క బాగా ఎదుగుతాయని నత్రజని ఎక్కువ ఇస్తుంటారు. ఈ నత్రజని ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది బాగా లేతగా బాగా ఎక్కువగా విగరస్ గా పెరుగుతుంది. అలా పెరగటం వల్ల అది అలా విగరస్ గా తర్వాత అలాగా లేతగా ఉండటం వలన ఎక్కువగా చీడపెడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మనం పొటాష్ ఎరువులను కూడా ఎక్కువగానే వాడాలి. పొటాష్ ఎరువులను వాడటం వలన మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఇప్పుడు మనము యూరియా కానీ లేకపోతే డిఏపీ కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇస్తూ ఉంటాము. మనకి నత్రజని, భాస్వరము, పొటాషు ఎంత కావాలో అంతవరకు ఇచ్చుకుంటూ వాటి రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్ కానీ, అజోస్పైరిల్లము, ఫాస్ఫరస్ సాల్బ్లేజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బ్లేజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మనకి ఈ బయో ఫర్టిలైజర్ ల్యాబ్ ఉన్నది, అక్కడ మనకు ప్రతిదీ దొరుకుతుంది. అవి తెచ్చుకొని మనము పశువుల ఎరువుతో కలిపి మనం పొలంలో వేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మనకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువులు కానీ వేసుకుని తొలకరి వర్షాలు పడినప్పుడు మనం పిల్లి పెసర కానీ, జనుము, జీలుగ ఇలాంటి పచ్చిరొట్ల ఎరువులను కూడా వేసుకుని వాటికి పూత దశలో వచ్చినప్పుడు అవి కలయ దున్నుకుంటే మనకి ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది, సేంద్రియ పదార్థం అనేది నేలలో బాగా ఉంటుంది. సేంద్రియ పదార్థం ఎప్పుడైతే ఉంటుందో నేల అనేది సారవంతంగా ఉండి మనం ఇచ్చిన పోషకాలు అన్ని చక్కగా మొక్కకు అందుతాయి. అప్పుడు మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది.
1: తర్వాత మేడం, మిరపలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయని విన్నాము, వాటికి ఏ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి మేడం?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు లోతులు దుక్కులు, నారుమ యాజమాన్యము, ప్లాస్టిక్ మల్చింగ్ ఇవన్నీ కూడా సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగమేనండి. అంతేకాకుండా మనము రక్షణ పంటను వేసుకోవచ్చు. మనము పొలం చుట్టూ రెండు కాని లేదా మూడు కాని జొన్న, మొక్కజొన్న వరుసలను వేసుకోవచ్చు. ఇది మనం ఎందుకు వేసుకోవాలి అంటే అందరు రైతులు పొలంలో ఇది వేయటం వలన ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అంటున్నారు, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం రెండు నుంచి మూడు వరుసలు మనం చుట్టూ వేసుకోవటం వల్ల ఒక బోర్డర్ క్రాప్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల బయట ఏదైతే తెల్లదోమ గాని తామర పురుగులు కానీ ఉంటాయో లోపలికి అనేది ఇది అడ్డుగా ఉంటుంది, దీని మీద ముందు వాళ్తాయి. దీని మీద ముందు వాలినప్పుడు ఆ ఏదైతే జొన్న, మొక్కజొన్న ఉంటుంది కదా, ఆ దాని మీద ఇవి రసాన్ని పీలుస్తాయి ఫస్ట్. ఆ రసాన్ని పీల్చడం వల్ల దాని లాలాజలంలో ఉన్న వైరస్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు దాని రసం పీల్చిన తర్వాత లోపల మిరప మొక్క మీద రసం పీల్చినప్పుడు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు, అంత వైరస్ ని వ్యాప్తి చేసే సమర్థవంతంగా అయితే ఉండలేవు. అది ఒకటి కారణము. తర్వాత సరిహద్దు పంటల్లో మనకి కందిరీగలు గానీ, లేడీ బర్డ్స్ బీటిల్ గానీ, మిత్ర పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా మనకి శత్రు పురుగులను సహజంగా తింటాయి. సో దాని వల్ల మనకి పురుగు మందులు ఎక్కువగా వాడే అవకాశం అనేది తగ్గుతుంది. ఇంకొకటి జిగురు అట్టలు, చాలా మంది ట్రాప్స్ అంటారు, స్టిక్కీ ట్రాప్స్. ఇవేంటంటే మనకి పురుగును బట్టి, తెల్లదోమకైతే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, తామర పురుగులకైతే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వాడతాము. ఏదైనా ఒక అట్ట తీసుకుని ఆరని జిగురుని మనం అంటించి పెట్టుకోవచ్చు, లేదా మార్కెట్ లో కూడా మనకి జిగురట్లు లభిస్తున్నాయి. ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 20 జిగురట్లు మనం వేసుకోవచ్చు. ఇది ఎలాగంటే మనకి పంట ఇప్పుడు మొక్క హైట్ నుంచి ఒక అడుగు పైకి వరకు మనం పెట్టుకుని మొక్క పెరిగేటప్పటికి ఆ అడుగుని మనం హైట్ ని పెంచుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ యెల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ పెట్టినప్పుడు ఆ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ దానికి అంటుకుంటాయి. ఫస్ట్ మనకు అర్థమవుతుంది మన పొలంలో ఏమున్నాయి, ఎంతవరకు ఉద్రుతుంది, మనకు ఒక మానిటరింగ్ గా ఉపయోగపడుతుంది. ఇవి ఆకర్షించడం వల్ల ఎక్కువ పురుగులు వెళ్లి దానికి అంటుకోవటం వల్ల దాని సంతతి తగ్గుతుంది. దీనివల్ల మనము ఎంత ఉధృతిని బట్టి మనము సమర్థవంతంగా దాన్ని మనము పురుగు మందులతో మనము నివారించుకోవచ్చు. అంతేకాకుండా సరైన మొక్కల దూరం కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ మొక్కల దూరము అనేది స్పేసింగ్ అంటాం కదా, ఇది మొక్కకి మొక్కకి దూరము. మరీ దగ్గరగా మనం మొక్కల్ని వేసినట్లయితే మధ్యలో ఎక్కువగా తేమ ఉండి గాలి సరిగా ప్రసరణ అవ్వక ఆ తేమ వేడి వాతావరణం అనేది వైరస్ వ్యాప్తికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో సరైన స్పేసింగ్ వేయటం కూడా చాలా ఇంపార్టెంట్. పిచికారీ చేసినప్పుడు కూడా ఎక్కువ దగ్గర దగ్గరగా మొక్కలు ఉంటే ఈ పిచికారీ చేసిన మందు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల కూడా మనకి వైరస్ శాతం ఎక్కువ అవుతుంది. శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వైరస్ వైరస్ సోకిన మొక్కల్ని శుభ్రంగా పీకి బయట వేసేసి నాశనం చేయాలి. అలాగే పనిముట్లు కానీ ఏమైనా శుభ్రంగా వైరస్ సోకిన మొక్కల్ని వాడిన పనిముట్లు వేరే పొలంలో వాడేటప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేయటము, పరిశుభ్రమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఈ

0: వీటితో పాటు మనకి అవసరాన్ని బట్టి, పురుగును బట్టి మనం రసాయనిక మందులు వాడవచ్చు. తెల్లదోమ నివారణకైతే ఎస్టాంప్రిడ్, డయోఫెంత్రాను, స్పైరోమెస్ఫిన్, థయోమిథాక్సా మనము రికమెండ్ చేస్తుంటాము. తామర పురుగుల నివారణకైతే ఫిప్రోనిల్లు, ఇమిడాక్లోప్రిడ్, స్పైనోసైడ్ అనేది మందుల్ని మనం రికమెండ్ చేస్తుంటాము.
1: మేడం, రైస్ సోదరులు ఈ రసాయనిక మందులు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: మనం కెమికల్స్ రసాయనిక పురుగు మందులు వాడేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ గా మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం విత్తన శుద్ధి అనేది అలవాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, మొదటి 30 రోజులు రసం పీల్చే పురుగుల బారి నుండి మనం మన పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనము ఒక మందు బాగా పనిచేస్తున్నప్పుడు ఆ ముందే ప్రతిసారి అదే కొడుతూ ఉంటాము, ఈవెన్ ఎక్కువ రేట్ అయినా సరే. అలా చేయటం వల్ల అప్పుడు ఆ పురుగు అనేది ఆ మందుకి నిరోధక శక్తిని పెంచుకుంటుంది, రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకుంటుంది. మనము ఈ ఇయర్ కొడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా మందు ఆ పురుగు మీద పనిచేయదు. సో దానికి మనం ఏం చేయాలంటే, పురుగు మందుల్ని మార్చి కొట్టుకోవాలి. అంటే ఒక గ్రూప్ కు సంబంధించిన రసాయనాలు ఒకసారి వాడినప్పుడు ఇంకొక గ్రూప్ కు సంబంధించిన రసాయనాలు వాడుకోవటం వల్ల ఈ రెసిస్టెన్స్ పవర్ ని తగ్గించవచ్చు పురుగుల్లో. అంతేకాకుండా మనకు పర్టికులర్ గా మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిరపలో ఆకుల కింది భాగంలో మనము బాగా తడిచేలాగా మందును కొట్టుకోవాలి. తర్వాత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే పిచికారీ చేసుకుంటాం ఉంటే మంచిది. అంతేకాకుండా మనము వైరస్ ఏదైతే సోకిన మొక్కలు ఉంటాయో అవి వేర్లతో పీకి పొలానికి దూరంగా కాల్చివేయాలి. ఆ తర్వాత మాత్రమే మనము పురుగుల మందులను పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనము వెయిటింగ్ పీరియడ్ అనేది మనము కంపల్సరీగా మనము పాటించవలసి ఉంటుంది.
1: మేడం, చివరిగా ఈ మిరపని ఎగుమతుల దృష్ట్యా కావచ్చు, అలాగే కోసిన తర్వాత ఇందులో రసాయన అవశేషాలు ఉంటున్నాయని కూడా వింటున్నాం, అందువల్లనే మనకు ఎగుమతులు నిరాకరించడం, ధర కూడా పెద్దగా పలకపోవడం అనే ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోత అనంతరం రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి వివరంగా తెలియజేయండి మేడం.
0: యాక్చువల్ గా మనకి ఎగుమతులు నిరాకరించడానికి కారణాలు రెండు. ఒకటి ఏంటంటే, మిరప ఉత్పత్తిలో మిరప మనకి ఏదైతే పాడ్స్ ఉంటాయో మిరప కాయల్లో మనకి పురుగు మందుల అవశేషాలు ఒకటి, రెండోది అఫ్లోటాక్సిన్. ఈ రెండు ప్రధానమైన కారణాలు. మనకి పురుగు మందుల అవశేషాలు ఉండటానికి కారణం ఏంటంటే, మనం వాటికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దేశము అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ చైనా కానీ వాళ్ళకి కఠినమైన రూల్స్ ఉంటాయి, అవి కంపల్సరీ అవి చూస్తారు వాళ్ళు. వాటికి ఏంటంటే, వాళ్ళకి ఎంఆర్ఎల్ అని ఉంటుంది, మాక్సిమం రెసిడ్యూల్ లిమిట్ అనేది. ఇది మనం చూసుకొని మనం పంపించుకోవాలి. ఈ ఎంఆర్ఎల్ అనేది మనకి కంటైనర్ లో పెరగటం కాదు, మన రైతులు వాడే కెమికల్స్ ని పట్టే అది ఉంటుంది, అది మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఎక్కువగా ఈ ఎంఆర్ఎల్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, మనం పురుగు మందులు వాడేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది మనం పాటించట్లేదు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే, మొక్కలపై మనం పిచికారీ చేసిన రసాయనాలు పూర్తిగా విచ్ఛిన్నమై అవి మనుషులు తినటానికి సురక్షితమైన స్థాయికి తగ్గటానికి పట్టే కనీస రోజుల సమయాన్ని మనం వెయిటింగ్ పీరియడ్ అంటాము. ఇది ప్రతి పురుగు మందుకి, మనం పురుగు మందులు చూసినప్పుడు డబ్బా మీద మనకి ఎరుపు గాని తర్వాత పసుపు రంగు గ్రీన్ కలర్ లో మనకి గుర్తులు ఉంటాయి, ఆ తర్వాత ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటారు, దాన్ని వెయిటింగ్ పీరియడ్ అని ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అని అంటారు. అది చూసుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ఇది సుమారుగా పురుగు మందును పట్టి 3 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. మనము ఈ ముందు 20 రోజులు మనం పురుగు మందును కొట్టకుండా ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా కొయ్యటం వల్ల మనం కొట్టిన పురుగు మందు అవశేషాలు మనకు కాయల్లో ఉండదు. తర్వాత మిరప కాయ యొక్క నాణ్యత, రంగు, తర్వాత ఘాటు కూడా నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత ఈ తిరస్కరణలు కూడా మనకు చాలా తగ్గుతాయి. తర్వాత రెండోది ఏంటంటే, అఫ్లోటాక్సిన్. ఈ అఫ్లోటాక్సిన్ అనేది ఒక బూజు పదార్థం. ఇది అఫ్లోటాక్సిన్ ఆఫ్ ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్ అనే ఒక బూజు నుంచి అఫ్లోటాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ అఫ్లోటాక్సిన్ అనేది మనుషులకి చాలా ప్రమాదకరమైన టాక్సిన్ అనమాట. సో అందుకనే కఠినంగా వీళ్ళు ఈ ఎంఆర్ఎల్ లెవెల్ ని పరీక్షిస్తూ ఉంటారు. సో దీనికి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం సరైన సమయంలో కాయలు కొయ్యటం కానీ కోసే విధానంలో ఏంటంటే, మన కాయల్ని కంపల్సరీగా ఆ కాడతోనే కొయ్యాలి, లేకపోతే తేమ చేరి బూజు పట్టే అవకాశం ఉంటుంది. కోసిన వెంటనే కాయలను వేరు చేయటం, గ్రేడింగ్ చేయటం, ఎండబెట్టే విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎండబెట్టే విధానం మనం పర్టికులర్ నేల మీద ఎండబెట్టడం వలన నేలలో ఉన్న ఈ బూజు పదార్థం కాయల్లోకి చేరి, తేమ ఉన్నప్పుడు కాయల్లోకి చేరి ఈ బూజు పదార్థం ఎఫ్లోటాక్సిన్ రిలీజ్ చేస్తుంది. సో అందువల్ల శిల్పాలను పట్ల మీద కానీ లేకపోతే గచ్చుల మీద కానీ మనం ఎండబెట్టుకుంటే మంచిది. తేమ శాతం కూడా మనకి 10% కన్నా తేమ ఎక్కువగా లేకుండా మనం ఎండబెట్టుకోవాలి. గోనె సంచులు వాడటంలో కానీ తర్వాత నిల్వ ఉంచడంలో, కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్లో పెట్టుకోవాలి. తాలూకాయలను కూడా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్న చోటల్లో మనకి నాణ్యత తగ్గిపోకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే కాయల నాణ్యత అనేది చాలా బాగుంటుంది. అంతేకాదు

0: కాకుండా ప్యాకింగ్ అప్పుడు పర్టికులర్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మనం యాడ్ చేయకూడదు. తర్వాత మనం గోనె సంచుల మీద వాడే ఇంకు కూడా మిరపకాయల్లోకి వెళ్లి వాటిలో కూడా మనకి ఈ రెసిడ్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండబెట్టే విధానము, తర్వాత ప్యాకింగ్ చేసే విధానము, కోసే విధానము, తర్వాత రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచడం, ఇలాగా మనము కోత అనంతరము ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎగుమతిలో మనకి మిరప అనేది సమర్థవంతంగా ఎగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల ఎగుమతిదారులకి, రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ క్రాంతిరేఖ గారు. మారుతున్న పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకోగలరని, అలాగే ఎగుమతి చేసేటప్పుడు కూడా వాటి యొక్క నాణ్యత దెబ్బతినకుండా మేడం గారు చెప్పిన జాగ్రత్తలు పాటించి మంచి ధర తీసుకోగలరని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం.
2: మీరింతవరకు నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి, సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: అరటిలో గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా తొండంకుళ్ళు తెగులు. ఈ తెగులు సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెల బరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెల పడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు కూడా సరిగా తయారవ్వవు. దీని నివారణకు తొండంపై అరిటాకులు చుట్టినట్లయితే వాటిపై ఎండుమచ్చలు ఏర్పడవు. అలాగే మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయముచ్చిక కుళ్ళు తెగులు. దీన్ని సిగార్ ఎండ్ రాట్ అని అంటారు. ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, అలాగే తెల్ల చక్కెరకేళి అరటికాయలను ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. ఈ తెగులు వలన ముచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళుమచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనపడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనపడి క్రమేపీ చాలా కాయలపై వ్యాపిస్తుంది. పక్వానికి రాని కాయలు ఈ తెగులుకు బాగా గురవుతాయి. ఈ తెగులు

వల్ల మార్కెట్లో గెలలు అమ్ముడుపోక వాటి ధర బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు నివారణకు ఈ తెగులు ప్రారంభంలోనే తెగులు సోకిన కాయలను తీసివేసి తగలపెట్టుకోవాలి. గెలలు పూర్తిగా

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుంధ రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहाँ
2: परम तो सभी डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: విక్సిత్ భారత్. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తెర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ, మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు, కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం

0: ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా?
1: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మై భారత్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనల్ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టుమిషన్ల ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని, ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ
2: ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై, రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరూ రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడూ నిరంతరం వివిధ రకాల ఫిజిక్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
1: డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, భారత మండపంలో

0: విధంగా పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహాభారత్లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మహాభారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్, యువా ఫార్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మహాభారత్ యువత అందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత్ మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మహాభారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవాని గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవాని. APSSDC ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం NEP ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు

0: నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కానీ కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.
1: ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో. ముందుగా వినండి సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా కార్తీక్ పడిన పాట చిత్రం మాస్

0: వర్షం చిత్రం కోసం కార్తిక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

ఆనంద్ చిత్రం కోసం, హరిహరన్ చిత్రపడిన పాట విన్నారు, చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలు మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వివరాలు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలిచిందని వెల్లడించారు. యూపీఐ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని విస్తృతి ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావడం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశంలోని క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలు పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు

0: రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యవసాయ విద్య కేవలం తరగతిగదులకే పరిమితం కాకూడదని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే, ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ధృవీకరణ నుంచి జపాన్ సహా హైటెక్ రంగ సంస్థలకు మినహాయింపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు చెప్పారు. టోక్యోలో ఈరోజు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన జపాన్ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. సంస్థల అవసరాలను బట్టి కంపెనీ స్థాయి, పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి స్థాయి లేదా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయిలో ఈ మినహాయింపులు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని, అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ ప్రయాణం కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రజలు విశ్వసించే సురక్షితమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ల నిర్మాణమే ఈ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ టెలికాం రంగ పరివర్తనలో C.డాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ C.డాట్ సంస్థ నేడు ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునీకరించడంలో C.డాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: It will be defined by ensuring that connectivity and the networks that we evolve are trusted, are resilient, are intelligent, and most importantly, are secure. Now, as India marches on her journey, that as C.DOT marches from lab to market and from research to development and globally marketing those developmental products, that the spirit of India's journey
0: ఈదే మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధనలను స్మరించుకునే సందర్భంగా నిలుస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రజలను సత్ప్రవర్తన, కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పంట రాక సందర్భంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఓణం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1717 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు.

0: ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యూనియన్ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేసిన 958 మంది అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డీఓపీటీ కోరింది. మార్చి 11 నాటి తీర్పుకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరగాలని కోరుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 3వ రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లో 2వ టెస్ట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ ఇప్పటికే తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డీఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 244 1 1 9, అలాగే మరొక నంబర్ 244 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి

మరొక నంబర్ 2441119. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం అలనాటి గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి. రక్త సింధూరం చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన ఈ పాట.

0: మిగు కథ చూపుతారు చల్లంగా దానికొస్తారు.
1: ఎవరు?
0: మీరు. అవలదు పోవలదురా రా.

0: లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం ఘంటసాల జానకి పడిన పాట విన్నారు.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర, అక్కాయిపల్లి, కడప.
0: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు అలనాటి గీతాలు. కార్యక్రమంలో తర్వాత వినండి ఆస్తులు అంతస్తులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట.

జ్వాలాదీప రహస్యం చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన పాట విన్నారు. తర్వాత వినండి సుఖదుఖాలు చిత్రం కోసం సుశీల పడిన ఈ పాట.

భీష్మార్జునులచే ఖాండవదహ నుండి రక్షింపబడిన దానవ శిల్పి మయబ్రహ్మ శ్రీకృష్ణుని కోరికపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయ నిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభా వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభా వర్ణనము, వరుణదేవుని సభా వర్ణనము, ఇలా దిక్పాలుల సభా వర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు.

దేవేంద్రుని యొక్క సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు. ధర్మరాజా, ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. నిగమోక్త నిధులు మానినవారు పరదూషకు.

లంచగాండును సువర్ణస్తేయులు అన్యకాంతారతులు సంగ్రామ భీరువులును కలిగి కన్నట్టు అతి భయంకరముగా కాలు నిండోలగంబు అందు గలడు నేడు పండు

ఆ యమ సభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునింద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చెయ్యాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటున్నాడు. ధర్మరాజా, సేయు మరజ సూయ గుణగ

ద్వారకలానుందు సముద్ర మధ్యమున ఏ రాజన్యు లోడింప నేరక అమ్మా గధునిట్టులో అతని తొలత కులనేయజే తప్పక సేయుంతు.

కురువంశ శ్రేష్ఠ యుధిష్ఠిర అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజసూయాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాశ్వుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కణ్ణి గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడు ఇలా అన్నాడు. అన్నయ్య, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, బృహద్రథాత్మజున్ భూరి బలాక్షు యజ్ఞ పశువుం బలనే పొలియుంతు కన్న తండ్రికి కూరిమి మీర సద్గతులు కూర్చుతను జుడే.

శ్రీకృష్ణుని దయ, అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుని చేవిన ధర్మరాజు, ఓ ధరణీధర, సర్వసుగుణాకర, కరుణా నిరత, సర్వకార్యేక దురంధర, హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళిరండనగా ప్రయాణమైనారు గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న ఐదు పెద్ద పర్వతాలు, గిరివ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న మూడు భేరీలను పగలమోది ద్వారానికి ద్వారమున అద్వారమున గిరివ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గ్రోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైనా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లో అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్లకు ప్రీతిగా మధుపర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి ఇలా అంటున్నాడు, ఎవరు మీరు

అవనీదేవ పదాంబుజాత నిరతజ్జానైక చిత్తుండా భైరవ పూజా పరతంత్రుడన్ నిఖిల ధర్మాధర్మ విజ్ఞాత. నేనవమానమును ఘటింపనేరికి అసూయాగ్రస్తుడంగా నన్నవలోకింపకుడన్యథా తెలుపరయ్యా నీ ఉదంతముల. అంతేగాదు, నేనిచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు స్వీకరించడం లేదు? మీరు కేవలం స్నాతక వేషధారుల్లా ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. బలమైన మీ బాహువుల్లో, విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మేము క్షత్రియ జాతి స్నాతకుల. ద్వారం నుండి మిత్రగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులకు ఉచితమైన పనే. గంధపుష్పాల్లో లక్ష్మి ఉండుట చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాం. నీతో మాకు వేరే పని ఉంది, అందువల్ల నీవిచ్చే అర్ఘ్యాన్ని అంగీకరించడం లేదు అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఆశ్చర్యంగా, మీరు నాకు, నేను మీకు ఎన్నడూ తెలియదు, అపకారమూ చేయలేదు. మీకు నేనేల శత్రువునైనాను, నేనే తప్పు చేయన వాణ్ణి అనగా శ్రీకృష్ణుడిలా అంటున్నాడు, ఓ జరాసంధ, వరగిరి వ్రజవనాంతరవాసియు జరాసంధ నామక గంధ సింధూరంబు కఠిన కారాగార కాసారగత సమస్తావనీనాథ రజీవదతిని కరవాల కరము చేగావించు ఛేదమునాథ హుంకార గజ్జారవముల కృష్ణ భీమార్జున కేసరి త్రిత్రయము యమ తనూజాతంతకర్జనంది రాజితోద్దండ విక్రమ క్రమమెలర్పు అఖిల శస్త్రాస్త్ర శాతనఖాగ్రవితతి ప్రధిత మస్తిష్కయుక్త కుంభస్థలంబు జిల్చి.

ఇంతకీ మేమెవరమో అర్థమైందా? వాయుసుతుండితడు, నగవైరసుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించారా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నవి జరాసంధుడు సకాశముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలి నలిగి పటుకుటిల భ్రూకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమునికిట్లనే, ఓ కృష్ణ.

తలకి ఎందుకు ఆనాడు త్రాగుబోతునకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలను సంగి పెళ్లి చేసి ప్రియమారా గలుపుకుంటివి చుట్టరికము కృష్ణ అని పలుకుచు జరాసంధుడు భీమసేనునితో మల్లయుద్ధము చేయ నిశ్చయించి నిజనందనుడైన సహదేవు రాజ్యాభిషిక్తుని గావించి యుద్ధావనిని ప్రతిఘటించాడు. ఇరువురు కూడా భీమ జరాసంధులు ఇరువురు మల్ల యుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయో వృకోదర జరాసంధు మహోజ్జ పరాక్రమమప్ప కడు నల్గి వందనుల చుల్కందేగి అన్యోన్య దుర్ద

సమబలులై విజృంభించిన భీమ జరాసంధులిద్దరు పెళ్లి వికిల పరాక్రమంతో పరస్పరం అణత సాధ్యం కాని తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కశ దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దొర్దండ ప్రహార సంజనిత ధ్వానంబు బ్రహ్మాండ భాండం బెల్ల నిండ పద పరాగంబు భూమి ఆకాశంబులు గప్పికున ఆహోహర్షంబున పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతమ్ములు అతి భయానకమ్ములైతోప మహాయుద్ధంబు సేయచో చతుర్దశి నాటిదే జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యదోక్షజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అప్పావని మాఘదు బట్టి ఎత్తి నాసికాకర్ణరంధ్రముల రక్తధారలులుక నూరు సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తత్కళేబరమును గృహద్వార తోరణ సమీపమున వేచి అంత వాసుదేవుడు మగధ సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుని దివ్య రథములో వైనతేయ సారథ్యములో వాయువేగముతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. నలుగురు తమ్ములను నాలుగు దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారం సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానాదేశాధిపుల నెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా వ్యాసుడు బ్రహ్మగా సుసాముడు ఉద్గాతగా నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా భీష్మాది రాజర్షులు సహాయులుగా జగన్నాథ రక్షితంబుగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞదీక్షితుడయ్యుండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

మంత్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా ఎంతో శాంత స్వభావం కలవాడు శంతను కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహింపలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా

ఓయీ ధర్మరాజా, ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆవేశంతో, ఓయీ ధర్మరాజా, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజా కూడా

ధర్మరాజా, శ్రీకృష్ణుడు వృద్ధుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు కదా, ఋత్విజుడని ఆలోచించి పూజించావా? గురువుగా

స్వామిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన బేడికి దారక్రియ, చెవిటికి మధుర గీతయు, చీకునకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణుని పూజించుటెలను. ధర్మరాజు శిశుపాలుని వద్దకు వెళ్ళి ప్రియమైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన శిశుపాల

ఇటువంటి శ్రీకృష్ణుని పూజార్హుడని పితామహుడిని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి వాక్ పారుష్యము తగునా అని అంటుండగా భీష్ముడి శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధములో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడు ఆ సమయంలో యజ్ఞ పురుషుడు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతు అని శిరమునన్న పాదము తన్నువాడైపుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై, తాతగారైనటువంటి గంగా నందనునకు ఇట్లనియే, పితామహ, ఊరగుందు వేల దత వరిమే.

పితామహుడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరుగారవించు కథం శిశుపాలుడు తెచ్చిపెట్టిని జగడం, కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపగా, మనము ఆతిథేయులము వారు అతిథులు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎట్లు సవనంబు సమాప్తము చెందునో కదా అనవిని భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత చక్కబడు మానిసిగాడు ఇతడట్లే ప్రేలడు నోటికి.

ఇతను దమఘోషుడు సాత్వతి అనేటటువంటి ఇరువురికి జన్మించినటువంటి వాడు. భీమసేనుడు శిశుపాలునిపై ఆగ్రహంతో కదాదండంతో ఎప్పుడైతే అలా వచ్చేస్తున్నాడో భీమసేనుని భావించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు. ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించినవాడు పుట్టగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్ను పోయి ఆ వికృత రూపం పోయి మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన 100 తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఎలా అడిగిందో అలాగే ఎత్తా అని ఆ సాత్వతికి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనుమళ్ళు ఆలించి తలలు ఓపడం సరిపోయి బళా బలి, పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. కులహీనుడు, గుణహీనుడు, గోహత్య చేసినవాడు, స్త్రీ హత్య చేసినవాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ పోనీ ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలనిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గుండద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండుడు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి అపరాధశతం, అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరి వైపు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, అపరా

ఈ చెనటి క్షమింపరాదితని శీర్షము దృంతు గండివే సుదర్శనమున ఈ క్షణమున తిరంగుగా.

అని పలుకుచు శిశుపాలుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఇలా అంటున్నారో మహాకఠినంగా, శిశుపాలుడు నీ కూర్మియు నీ అలుకయు నా కవి ఏమిటికి దుర్గుణప్రియ, మొదలన్నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. సభలో శిశుపాలుని వాక్ పారుష్యం చివరకు రుక్మిణి వరకు ప్రాకింది. అతని పాపం పండింది. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుని నిందావాక్యాలతో దూషిస్తుండగా ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంబును తరించి నిజధామముంజేరే. చైద్యుని దేహము నుండి ఒక తేజము ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సస్వసచ్చ సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణమదే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధరవ భసకయ నిష్పచ్చూహ నిరతిశయానంద.

ద్వారపాలరు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అది చూచినటువంటి సనక సనందన సనత్కుమారాదులు ఆ జయ విజయుల యొక్క గర్వాన్ని అణచడానికి

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈ రోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి చనక సనందాదుల గురించి చెప్పగా, అయ్యా, రాక్షసులైపోమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, అప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలేం, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణు వారి ఇద్దరిని కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగములో రావణ కుంభకర్ణులే జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులై జన్మించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునికి ముందే ఒకనాటి యుద్ధంలో దంతవక్తుణ్ణి సంహరించారు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా 3 జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలుని వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు.

ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు అసూయతో సామంతరాజులంతా తెచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధనుని యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ దానం చేయడానికి కాదు సుయోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకొని ప్రక్కన పెట్టు. అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకొని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఎప్పుడైతే ఎలా అంటున్నాడో, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటికి తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. అప్పుడు ఏమిటి శ్రీకృష్ణ దీనికి అర్థము అంటే, వ్యాస మహర్షి ప్రాంశుపయోద నీల తనుభాసితుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంశయకారు కృష్ణ మృగచర్మ కృతం కృష్ణ మృగచర్మ కృతాంబర కృచ్చు భారతీ వంశ వివర్థున్ సత్యవతేయు గొల్చేదన్. వ్యాసుడు అంతటి గొప్పవాడు, అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులుక రూపంతో వచ్చి నీ రాజసూయ యాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికే ఆ గంజని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో రాజసూయ యాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా, నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రాది చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుఖయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు వ్యాసుని కన్నా గొప్పవాడు, అటువంటి సుఖయోగే వచ్చి నీ రాజసుయాగం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా, నీ తండ్రి స్వర్గానికి చేరాడు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో

అలా శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమూహాలను తృప్తి నొందించిన వాడు రాజసూయ మహాయాగం ముగిసిన సందర్భంలో చేసిన అవబృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పించారు.

మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయయాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: అస్సాం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ అండ్ ఈస్ట్ రాజస్థాన్ టుమారో. మీన్వైల్ పార్ట్స్ ఆఫ్ ఢిల్లీ ఎన్సీఆర్ విట్నెస్ లైట్ టు మోడరేట్ రెయిన్ డ్యూరింగ్ ద డే. ఐఎండీ హెస్ సెడ్ దట్ క్లౌడీ స్కై కండిషన్స్ విల్ కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ఢిల్లీ విత్ స్పెల్స్ ఆఫ్ లైట్ టు వెరీ లైట్ రెయిన్ ఫాల్ ఫర్ ద నెక్స్ట్ టూ డేస్. అండ్ దాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ న్యూస్ బులెటిన్.
1: ఆకాశవాణి కడప కేంద్రం, రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తరంజని, ఇందులో ముందుగా నాట్యకలం, తర్వాత శ్రీరామ భక్తికి తలవింటారు. ఇక 7:15 కాంతరేఖలు, ముందుగా చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, అనంతరం మిలాదున్ నబీ ప్రాశస్త్యం, శ్రీ షేక్ మహబూబ్ బాషా గారి ప్రసంగం వింటారు. తర్వాత అనుభవం కథానిక వినవచ్చు, అందించిన వారు శ్రీపుత శ్రీనివాసులు. కార్యక్రమంలో చివరిగా జానపద గేయమాధురి శ్రీమతి సోమశెట్టి సరళ గారు ఆలపించిన జానపద గేయాలు వింటారు. 9:00 హలో బిరుచి, 9:30 డాక్టర్ గారి సలహాలు. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులు, ప్రత్యేక చికిత్స, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కెఎస్ కుమార్ గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేసిన నంబర్లు 08562244197, మరొక నెంబర్ 24411. ఈ కార్యక్రమం ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్ కడప. 10:15 వాట్సాప్ నిరంజని. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం, శ్రీ శేఖ్ చిన్న మూలన గారిచే నాదస్వర వాద్యం వింటారు. 1:30 మహిళా భరితలో మహిళా అభిరుచి వింటారు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం తెలుగు భాష దినోత్సవ గొప్పతనం. రేపు సాయంకాలం 6:30 పల్లె ప్రాంతాలు శ్రీమతి సి వెంకటలక్ష్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. ఇక 7:15 పంటసీమలు, ముందుగా వ్యవసాయంలో వినూత్న సాంకేతిక అభివృద్ధిలో అంకుర కెనరాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ మహేష్ బాబు గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. రేపు రాత్రి 10:00 రాగంతానం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, నిలయముల సమయం 11:12. ఇంతటితో నడిమ ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 అనగా 900 kHz మిడివే మరియు 103.2 MHz ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.